ఉత్తిష్టోత్తిష్ట గోవిందోత్తిష్ట ధ్వజ ఉత్తిష్ట బాణాకాండ వైరోగ్యం.

ప్రభాతం పద్మేశ్వర మిత్ర శత పత్ర గతాది వర్గా హర్తుం శ్రియం కుబలయస్య నిజా

స్వస్వాధికార మహిమాయందే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యేందుభౌమము సభాపతి కాశ్యౌరిశ్వరభానుకేతు

శ్రీమన్నానంద గరుడాదిభిరక్షితాం వే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠవాసవ జనార్దన చక్రవాళి శ్రీమత్సచింహ శరణాగత పారిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. కందదర్పదర్పహరసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురు పదకుమల దృష్టే కళ్యాణ నిర్మల

ప్రతిదినం పఠితుం ప్రవృత్త తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే.

తద్వక్షస్థల నిత్యవాసదశికాం తత్కాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. శ్రీమన్కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ జగకర నవవత్సల సర్వశేషిని స్వామి సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ జగకర నవవత్సల సర్వశేషిని స్వామి సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప

సద్యోగి సమ్యక్సాహసేషయంతౌ శ్రీవేంకటేశరణే రేఖామయ్వజుభాగ్రాంగురుభ్యై రమంత్రిహై శ్రీవేంకటేశరణ.

ಆರುಣ್ಯ ಸಂಕ್ರಮಣ ಕಿಲಾಂಗ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. కంటికి ఇతర కాంతలు కనపడితే తన తల్లిగా భావన చేసి పరమ మర్యాదతో తప్పుకుని వెళ్ళిపోయేవాడు. అటువంటి మహానుభావుడు గురువులని విశేషంగా గౌరవించేవాడు. ఈశ్వరుడే గురువు రూపంలో ఉన్నాడు అని నమ్మి గౌరవించినవాడు. సఖులు అంటే తన స్నేహితుల్ని సోదరులతో సమానంగా భావించాడు. ఆయన లీలలందున బొంకులు లేనివాడు. ఎప్పుడు పరిహాసానికి కూడా అబద్ధం చెప్పనటువంటి వాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడ దీప ఎంతో మర్యాద కలిగి

తగినటువంటి వాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఇటువంటి ప్రహ్లాదుడు ఎప్పుడూ భగవంతుని యొక్క ఆనందాన్ని అనుభవించడం అనేది జరుగుతుండే విషయం. కాబట్టి అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమే రీతి ఇతర విషయంబు చీర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. ఇది హిరణ్యకశిపుడికి ఇష్టమైనటువంటి పని. ఆయనకి నా అంతవాణ్ణి నేను అంటూ ఉంటాడు ప్రహ్లాదుడు. ఇదంతా ఈశ్వరుడి యొక్క చిద్విలాసం అంటాడు. కాబట్టి ఇద్దరికీ పడదు. ఇప్పుడు గురువులు చూశారు, తండ్రికి కోపం పెరుగుతోంది, కొడుక్కి సంతోషం పెరుగుతోంది, ఇది ఏ స్థితికి వెడుతుందో అని గురువులు అన్నారు. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి మేము చదివిస్తామన్నారు. చండుడు అమర్కుడు అని వాళ్ళిద్దరూ శుక్రాచార్యుల వారి యొక్క బిడ్డలు. వాళ్ళు ప్రహ్లాదుణ్ణి తీసుకెళ్ళి మళ్ళీ చదివించడం ప్రారంభం చేశారు. అర్ధశాస్త్రము కామశాస్త్రము బాగా నేర్పారు. నేర్పి ఈసారి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్లలేదు. ఎందుకైనా మంచిది, ఇబ్బంది వస్తుందేమో అని. ఎందుకంటే ఒకసారి వాళ్ళని అనుమానించాడు. ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఇదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అన్నాడు. నీకు ఏకాంతంగా గురువులు ఏమైనా చెప్పకూడదు, ఇవి చెప్తున్నారు ఏమిట్రా, విష్ణుభక్తి నేర్పుతున్నారా, నీకు ఎలా వచ్చే ఈ పద్యాలన్నీ అని అడిగాడు. కాబట్టి వాళ్ళకి ఎందుకైనా మంచిది అని ముందు హిరణ్యకశిపుని యొక్క పట్టమహిషి అయిన లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి, అమ్మ మేము చెప్పగలిగినటువంటి విద్యంతా ఈ పిల్లవాడికి నేర్పాం అని ఆ పిల్లవాడిని లీలావతి దగ్గర కూర్చోబెట్టారు. తల్లి చూసి సంతోషించింది. ఇప్పుడు ఆమె పనుపున పిల్లవాడు హిరణ్యకశిపుని దగ్గరికి వెళ్ళాడు. తండ్రి చాలా సంతోషించాడు. ఒరే నిన్ను ఎంతకాలానికి చూశాను రా అన్నాడు. కానీ ఏమైనా మార్పు వచ్చిందో లేదో అని అనుమానం. నీతి శాస్త్రాన్ని మీ గురువులు బోధ చేస్తే నువ్వు కొద్దిగా వెనకపడుతున్నావని నాకు తెలిసింది. మిగిలిన పిల్లలు ముందున్నారని నువ్వు వెనక్కున్నావని విన్నాను. ఏది, నువ్వు నేర్చుకున్న వాటిలోంచి నీకు బాగా ఇష్టమైనటువంటి పద్యం ఒకటి నాకు చెప్పు అన్నాడు. ఎందుచేత నీతి శాస్త్రంలో వెనకబడ్డాడంటే, మీరు నేను అనుకుంటున్న నీతి శాస్త్రంలో వెనకబడ్డం కాదు. ఆయన అనుకునేది ఏమిటంటే, రాక్షస నీతి నేర్పాలి శుక్రాచార్యుల వారి బిడ్డలు. రాక్షస నీతిని రాక్షస మిగిలినటువంటి పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు, ఈయనో భక్తితో వెనకబడుతున్నాడు. ఆ రాక్షస నీతి ఈయనకి రావట్లేదు, అందుకని నువ్వు వెనకబడుతున్నావని విన్నాను. ఒక తండ్రిగా ఇది నాకు ఖేద కారణం. ఏది, ఓ పద్యం చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, ఇప్పటి వరకు గురువులు అనుకున్నారు మనం అర్థశాస్త్రం కామశాస్త్రం నేర్పాం కదా, ఇదే చెప్తాడులే అనుకున్నారు. పాపం వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు చెప్పారు కూడా, ఒరేయ్ మేమేం చెప్పామో అదే చెప్పు, తప్ప నువ్వు సొంతంగా మీ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత కొత్త కొత్తవి చెప్తున్నావు, అలాంటివేం చెప్పకు. మీ తండ్రికి మా మీద అనుమానం వస్తుంది, మేమేమి నేర్పామో అవే చెప్పు మీ నాన్న అడిగినప్పుడు అన్నారు. తప్పకుండా నేర్పుతాను, అవే చెప్తాను అన్నారు. ఎరా నీకు గురువులు బాగా నేర్పించారా, నేను ఏవి చెప్పమన్నానో అవి చెప్పారా అని అడిగాడు. నాన్నగారు మీరు ఏవి చెప్పమన్నారో గురువుగారు అవి చెప్పారు, గురువుగారు చెప్పవలసినవి గురువుగారు చెప్పారు, నేను నేర్చుకోవలసింది నేను నేర్చుకున్నాను అన్నాడు. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదివించిరి నన్ను గురువులు, నాన్నగారు గురువులు నన్ను చదివించవలసినవి చదివించారు. చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు, ధర్మార్థ శాస్త్రములు నేర్పించారు, ఇతర శాస్త్రములు నేర్పించారు. నేను చదువుకున్నవి చాలా ఉన్నాయి నాన్నగారు, నీ చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులలో ఉండేటటువంటి మర్మాన్ని నేను బాగా తెలుసుకున్నాను నాన్నగారు, అసలు చదువుల యొక్క సారాంశం ఏమిటో అది నాకు బాగా బోధపడింది అన్నాడు. ఆయనకేదో కించిత్ అనుమానం కలిగి ఉంటుంది, గురువుగారు నేర్పారు నాకు చదువులలో మర్మం తెలిసింది అంటున్నాడు ఏమిటని. ఏమో ఒకవేళ ఈసారి గురువులు చెప్పిందే నేర్చుకున్నాడేమో అని. ఏది, నువ్వు నేర్చుకున్నది ఒక్క విషయం చెప్పు అన్నాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్, ఇలా ఈశ్వరుణ్ణి 9 విధాలైన భక్తితో సేవించిన వాడెవరుంటాడో, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటారు మూలంలో వ్యాసుల వారు. కాబట్టి తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్, అలా అర్చనాదులు చింతయు సంకీర్తనల్ అనిటి 9 భక్తిభావముల సర్వేషున్ హరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలచున్ నిక్కంబు దైత్యేశ్వర అన్నాడు. నాకు నాన్నగారు శ్రవణం భగవంతుని యొక్క గుణములను వినడం, శ్రవణం కీర్తనం
భగవంతుని యొక్క గుణములను బాగా అనుభవించడం చేత లోపల మనసులో ఇంకా భక్తి

వలన అవి పట్టక పైకి పొంగి ప్రవహించి కీర్తనగా వస్తే ఆ కీర్తనం శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించడం, స్మరణం పాదసేవనం, భగవంతుని యొక్క పాదారవింద సంసేవనము పాదసేవనం, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం, ఈశ్వరుణ్ణి అర్చించడం, వందనం నమస్కారం చేయడం,

వాళ్ళైనా సరే వాళ్ళ జీవితాలు వృధాయే నాన్నగారు అన్నాడు. అందేందూధయముల్ మహాభదిర శంకారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు లుబ్ధ ద్రవ్యములు భస్మ హవ్యంబులు క్రోఢ సద్గంధంబుల్ ఇవన్నీ కూడా హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. ఎంత పెద్ద మాట వేసేసాడండి, ఎంత ధైర్యంతో మాట్లాడాడో మహానుభావుడు. అంధేంధుదయముల్, నాన్నగారు పుట్టుకతో అంధుడైన వాళ్ళు ఉంటాడు, ఆయన్ని తీసుకొచ్చి చూడరా వెన్నెల ఎంత బాగుందో చంద్రకాంతి ఎంత బాగుందో అన్నారనుకోండి, వాడికి ఏమైనా అర్థమవుతుందా? మహాభదిర శంకారావముల్, పుట్టికతో చెవిటివాడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి శంఖం ఊది ఎలా ఉంది శంఖనాదం అని అడిగితే ఎలా ఉంటుంది? మూక సద్గ్రంథాఖ్యాపనముల్, ఒక మూగివాడు మంచి గ్రంథాన్ని చదివాడు, వచ్చి ప్రవచనం చేయబోయ్ ఆ గ్రంథం గురించి చెప్పు అంటే పాపం పుట్టుక చేత మూగవాడు ఆయన ఏం మాట్లాడతాడు? కాబట్టి మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైనటువంటి వాడికి ఒక అందమైన కాంతయందు వ్యామోహం ఉంటే మాత్రం ప్రయోజనమే ఉంటుంది. నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు, కృతజ్ఞుడైన వాడు చేసిన మేలు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉంది. బంధుత్వం ఉంది కదా అని ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఆయన ఏమైనా ప్రత్యుపకారం చేస్తాడా? ఆయన కృతజ్ఞుడు, నువ్వు చేసిన మేలే ఆయన మరిచిపోతాడు, ఆయన నీకు చేసే ఉపకారం ఏముంటుంది? కాబట్టి కృతజ్ఞావళి బంధుత్వంబులు లుబ్ధ ద్రవ్యములు. ఒక ఆయన దగ్గర చాలా డబ్బుంది కానీ పరమలుబ్ధుడు, ఎవరికీ ఏమీ పెట్టడు, ఆయన డబ్బు ఎందుకు పనికి వస్తుంది? భస్మ హవ్యములు, యజ్ఞం అంతా అయిపోయింది, అక్కడ బూది మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఓం నమో నారాయణాయ స్వాహ అంటూ అందులో ఒక ఆయన పట్టుకెళ్ళి నెయ్యి పోశాడు, ఉపయోగం ఏమిటి? భస్మ హవ్యములు, క్రోడ సద్గంధంబుల్, పంది దగ్గరికి వెళ్ళి పన్నీరు పూశారనుకోండి, ఏమైనా సంతోషం ఉంటుందా? దానివల్ల ఉపయోగం ఉంటుందా? నాన్నగారు ఇవన్నీ ఎలా ఉంటాయో, అలా రాజరికం ఉన్నా, పదవి ఉన్నా, సింహాసనమున్నా, ఐశ్వర్యమున్నా, ఎన్ని గొప్పలుంటాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ ఉన్నా కూడా హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. హరిభక్తిని విడిచిపెట్టినటువంటి వాడి బతుకు, ఇదిగో పైన చెప్పినటువంటి ఉపమానాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి నాన్నగారు అన్నాడు. అని ఊరుకోకుండా అన్నాడు, అసలు మనిషి జీవితానికి ఐశ్వర్యము అన్న మాటకు అర్థం, ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇచ్చిన దానికి పరమార్థం ఏమిటో తెలుసా నాన్నగారు? కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెరడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అన్నాడు. ఎంత ఈ పద్యం ఆంధ్రదేశంలో చాలా ప్రఖ్యాతి వహించినటువంటి పద్యాలు ఇవన్నీ. కమలాక్షు నర్చించు కరములు కరములు, భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రీతితో ఒక్క తులసిదళమైన సంతోషంతో ఆయన పాదముల మీద సమర్పించేటటువంటి చేతులు ఏమున్నాయో అవి నిజమైన చేతులు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ లక్ష్మీనాథుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసినటువంటి నోరేదో అది నోరు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు. ఆ మహానుభావుడు దేవతల్ని రక్షించేవాడు, ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆపాదమస్తకం చూసి పొంగిపోయేటటువంటి వాడెవడున్నాడో వాడికి కన్నులున్నందుకు ధన్యత. శేషసాయికి మృక్కు శిరము శిరము, ఆ శేషసైనం మీద పడుకునేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములకు నమస్కరించేటటువంటి శిరస్సు ఏది ఉందో అదే నిజమైన తలకాయ. ఒంగిన తలకాయ తలకాయ తప్ప ఇలా నిటారుగా నిలబడిన తలకాయ తలకాయ కాదు నాన్న. శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు భగవంతుడి గురించి విన్న చెవులేవున్నాయో అవి నిజమైన చెవులు. విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు మధువైరిద విలిన మనము మనము, మధువైరి మధువుకి శత్రువైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని లోపల స్మరించేటటువంటి మనస్సు ఏదుందో అదే నిజమైన మనస్సు. కాబట్టి మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు
భగవంతుడి దర్శనం చేద్దాం ప్రదక్షిణం చేద్దామని తిరిగేటటువంటి కాళ్ళు ఏమున్నాయో అవే నిజమైన కాళ్ళు. భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి.

పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి గురించి ఆలోచించేటటువంటి బుద్ధి ఏదుందో దానికే బుద్ధి అని పేరు. కాబట్టి నాన్నగారండి, దేవదేవుని చింతించు దినము దినము ఒక రోజు అని జీవితంలో దేన్ని పిలుస్తారంటే, భగవంతుడి గురించి ఒక్క రెండు నిమిషాలైనా ఆలోచించి జీవితాన్ని గడిపినటువంటి రోజు ఏదైనా ఉంటే అదే రోజు, లేకపోతే అది ఆయుక్షయం అంతే, దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చక్రం పట్టుకున్నటువంటి ఆ స్వామి గురించి చెప్పిన చదువేదో అది చదువు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు. ఆ భగవంతుడి గురించి చెప్పినటువంటి వాడెవరో ఆయన గురువు. తండ్రి హరిజీరుమణియడి తండ్రి తండ్రి. ఒరే నువ్వు భగవంతుణ్ణి చేరుకోరా అని విష్ణుభక్తి నేర్పిన వాడుంటాడే, వాణ్ణి తండ్రి అని పిలుస్తారు నాన్నగారండి అన్నాడు. ఎలా ఉంటుందండి హిరణ్యకశిపుడికి? కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమద్దనితోడి ఢక్కగాగా, కమలేషు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల నుద్భుదంబుగాక, విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక అన్నాడు నాన్నగారండి. ఈశ్వరుడి గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి జన్మ కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. భగవంతుని యొక్క సేవకి పనికిరానటువంటి ఈ శరీరం ఒక శరీరమా? ఈ శరీరం 9 రంధ్రములతో కూడి వాయువులు నింపుకున్న తోలు తిత్తి. ఈశ్వరుడి సేవకి పనికిరానటువంటి ఈ చెయ్యి ఒక చెయ్య, ఒక పెద్ద దారువికారం, ఒక కొయ్య తెడ్డెలా ఉంటుందో అటువంటిది. ఈశ్వరుణ్ణి చూడడానికి పనికిరాని కళ్ళు కళ్ళ, ఆ కళ్ళు గోడకి పెట్టుకున్నటువంటి కిటికీలు, రెండూ సమానమే నాన్నగారండి. భగవంతుని యొక్క దర్శనానికి ప్రదక్షిణానికి ఉపయోగపడనటువంటి కాళ్ళు కాళ్ళ, అవి పశువుకున్న కాళ్ళు. కాబట్టి ఈశ్వర భక్తి లేని జన్మెందుకు నాన్నగారు అన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ పిల్లవాడు అధిక్షేపించి మాట్లాడుతున్నాడు, విష్ణుభక్తితో మాట్లాడుతున్నాడు, కాబట్టి ఇంకా ఇతన్ని క్షమించకూడదనుకున్నాడు అని, ఒరే నీకు నేను ఎన్నో మాటలు చెప్పాను ఈ విష్ణుభక్తి గురించి మాట్లాడకూడదని, గురువులు నీకు నేర్పలేదు, గురువులు నేర్పకుండా నీ అంతటి నీకు ఎలా వస్తున్నాయి ఈ విషయాలన్నీ, నీకెవరు చెప్తున్నారు, ఎవరి వలన ఇవన్నీ నీకు సుబోధకమవుతున్నాయి నాకు చెప్పు అన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, నాన్నగారు ఇవన్నీ ఒకరు చెప్తే వచ్చేవి కావు, అత్సపు చీకటంబడి గృహవ్రతులై గృహప్రవిష్టులై చచ్చుతు పుట్టుచున్మరల చెర్విత చెర్వినులైన వారికి కింజెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన కానలకు ఏగిననైన హరిభక్తి ప్రబోధముల్. నాన్నగారు అత్సపు చీకటింబడి, సంసారం అనేటటువంటి చీకట్లో పడిపోయి తెలుసుకోవలసిన వస్తువుని తెలుసుకోకుండా అంధకారంలో బతికేటటువంటి వాడికి అత్సపు చీకటింపడి గృహవ్రతులై, ఎప్పుడూ సంసారం గురించి మాత్రమే ఆలోచించేటటువంటి వాళ్ళకి గృహవ్రతులై, ఇటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నిజంగా ఇంకోళ్ళు భగవంతుడి గురించి చెప్పినా వాడంతట వాడికి ఈశ్వరుడి గురించి ఆలోచిద్దామన్న బుద్ధి కలగకపోతే, అటువంటి వాడికి ఇతరులు వచ్చి చెప్పిన వాడి తలకెక్కుతుందా? నిజేచ్ఛనైనా వాడంతటి వాడికి మనసులో తోస్తుందా? పరులు బోధించిననైనా నిజేచ్ఛనైనా కానలకు ఏగిననైనా వాడి అడవికి వెళ్ళిపోతే మాత్రం వాడికి తెలుస్తుందా? వాడికి తెలియదు నాన్నగారు. వాడు అలా పుడుతుంటాడు చస్తుంటాడు, పుడుతుంటాడు చస్తుంటాడు, ఈ శరీరమే నేను అనుకుంటుంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. కాబట్టి నాన్నగారు అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్వినులైన వారికి జెచ్చర పుట్టునే ఇతరులు చెప్పిననైన నిజేచ్చనైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. అటువంటి వాళ్ళకి చీకట్లో పడి పుట్టి చచ్చి ఇదే నేననుకుని శరీరం వంక చూసి వ్యామోహంతో సంసారంలో బతికి ఆఖరికి శరీరాలు విడిచిపెట్టి మళ్ళీ పుచ్చుకోవడానికి అలవాటు పడిపోయినటువంటి జీవులకి ఒకరు చెప్తే మాత్రం వస్తుందా నాన్న? నా అంతవాణ్ణి నేనంటాడు కానీ అర్థం అవుతుందా? ఏమిటి పిచ్చి నాన్న చెప్తే వస్తుంది అనుకుంటున్నావా? ఈశ్వరానుగ్రహం ఉంటే, తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే ఇలాంటివి తెలుస్తాయి నాన్న అన్నాడు. ఇది ఎవరి మీదకి వెళ్ళి పడింది ఈ పిడుగు? ఎక్కడ లేని క్రోధం వచ్చింది హిరణ్యకశిపుడికి. ఈ పిల్లవాడు చెప్పిన మాట వింటలేదు కాబట్టి ఈ పిల్లవాడిని వెంటనే సంహరించండి అన్నాడు. కడుపున పుట్టినటువంటి కొడుకుని సంహరించమని ఎవరనరు, కానీ

విష్ణు భక్తి కలిగినటువంటి పిల్లవాణ్ణి సహించలేక ఈ పిల్లవాణ్ణి చంపేయండి అన్నాడు. తను చావకుండా వరాలు కోరుకున్నాడు, ఇప్పుడు ఈ పిల్లవాణ్ణి చంపేయమన్నాడు. ఆ పిల్లవాణ్ణి తీసుకెళ్లారు రాక్షసులు, శూలాలతో పొడుస్తున్నారు. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు సన్యాసం స్వీకరించగానే ఆయనకి పాఠాలు నేర్పడం కోసమని దూరంగా ఒక పల్లెటూరు తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టి గురువులు ఆయనకి పాఠం చెప్పారు. ఎందుకంటే ఆయన 13వ ఏటే సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది అనుకోని పరిస్థితుల్లో. అప్పటికి ఆయనకి ఏమీ రాదు పాపం, ఆయనే చెప్పుకున్నారు. అందుకని గురువులు అక్కడికి తీసుకెళ్లి కూర్చోపెట్టి నేర్పడం మొదలుపెట్టారు. ఆయన మొట్టమొదట భాగవతం విన్నప్పుడు ఆయన చెప్పుకున్నారు, నాకన్నిటికన్నా నా జీవితంలో నన్ను కదిపేసినటువంటి పద్యం ఇదే అని చెప్పుకున్నారు భాగవతంలో. తన్ను నిషాచరుల్ పొడువ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతిగించు కాని తాకన్నుల నీరుచాడు భయకంప సమేతుడు కాడు భూవరా. దయతో చూసేట రాక్షసుల వంక, పాపం వాళ్ళకేం తెలియదు పిచ్చివాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకున్నట్ట. తనని చంపుదామనుకున్న వాళ్ళ మీద కూడా దయ చూపించినటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క గుణములకు నేను ముగ్ధుణ్ణయ్యాను గురువులు చెప్తుంటే అన్నారు పరమాచార్య స్వామి. కాబట్టి తన్ను నిషాచరుల్ పొడువ తీసుకొచ్చి శూలాలతో పొడుస్తున్నారు, గదలతో ప్రహారం చేస్తున్నారు, కత్తులతో నరుకుతున్నారు పిల్లాన్ని, విషాన్నం పెడుతున్నారు, పావులతో కరిపిస్తున్నారు, ఏనుగులతో తొక్కిస్తున్నారు, అగ్నిహోత్రంలో తోస్తున్నారు, ఆభిచారిక హోమాలు ప్రయోగిస్తున్నారు, కొండ శిఖరాల మించి కిందకి దొల్లించేస్తున్నారు, ముళ్ళ ఇనప ముళ్ళ మధ్యలో పడుకోపెట్టి వాటితో నొక్కుతున్నారు, నవరంధ్రములను మూసేసి ఊపిరాడకుండా చేస్తున్నారు, అన్నం పెట్టడం మానేశారు, చీకటి కొట్లో పారేశారు, మంచినీళ్ళు ఇవ్వడం మానేశారు, కొరడాలతో కొట్టారు. ఇన్ని చేస్తున్నా ఆయన మాత్రం తన ఎదురుగుండా తనని బాధించడానికి వచ్చినటువంటి వాళ్లల్లో, వాళ్ళు పొడుస్తున్న శూలంలో, ఆయన మీద ఎత్తిన కత్తిలో అంతటా విష్ణువునే చూసి తన్ను నిషాచరుల్ పొడువ దైత్యకుమారుడు మాటిమాటి కోపన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతిగించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. కనీసం ఇలా చెయ్యట్టుకోడు, కత్తిలో విష్ణువే, గదలో విష్ణువే, పావులో విష్ణువే, ఆఖరికి తనని శిఖరం నుంచి కిందకి తోసేస్తుంటే శిఖరం విష్ణువే, ఆ కింద పడిపోతున్నప్పుడు ఆకాశం విష్ణువే, భూమి విష్ణువే, గద విష్ణువే, తనని కొడుతున్నటువంటి కొరడా విష్ణువే, కొడుతున్నవాడు విష్ణువే, అంతటా బ్రహ్మమునే చూసి ఓ నా స్వామి ఇన్నిగా కనపడుతున్నాడని రమించిపోయి బ్రహ్మజ్ఞానవేత్త అయి ఆనందపడిపోతూ చూశారు. ఓ మాట అంటుంటారు, ద్వంద్వం అనేటటువంటి మాట లేకుండా, రెండన్నటువంటి మాట లేకుండా, తనకి సుఖము దుఃఖము, తనకి అనుకూలంగా ఉన్నవాడు విరోధంగా ఉన్నవాడు ఈ రెండు భావనలు మర్చిపోయి వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తిక స్రజో గరిష్ట రత్నలోష్టయో తృద్విపక్షపక్షయో తృణారవింద చిట్టుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మన కదా సదాశివం భజే అన్నట్లుగాను సమమైనటువంటి ప్రవర్తనతో అంతటా శ్రీమన్నారాయణుణ్ణి చూసి పొడుస్తు, ఎవరైనా శూలం పెట్టిలా పొడుస్తుంటే చెయ్యడ్డెట్టుకుంటారు, కనీసం చెయ్యి కూడా అడ్డుపెట్టుకోకుండా ఓ శ్రీమన్నారాయణుడు నా గుండెల్లోకి వస్తున్నాడని నిలబడిపోతే శూలాలు పెట్టి పొడిచారు చావడం, గదలు పెట్టి కొట్టారు చావడం, విషాన్నం పెట్టారు జీర్ణమైపోతుంది, అగ్నిహోత్రంలో పడేశారు కాలడం, నీటిలో తోసేశారు తడవడం, నవరంధ్రములు మూసేశారు మరణించడు, ఉక్కిరి బిక్కిరి కాడు. అసలు హిరణ్యకశిపుడికి పిల్లాడు ఎలా చచ్చిపోతాడని వెంగట్టుకుంది. తాను చచ్చిపోకూడదని తపస్సు చేశాడు, ఈ పిల్లవాడు ఎలా చచ్చిపోతాడని వెంగబెట్టుకున్నాడు. అంటే ఆయన ఎంత విష్ణు భక్తి తత్పరుడై, అంటే ఇప్పుడు అన్నిటినీ ఎవరు పుచ్చుకుంటున్నట్టు, ఇవన్నీ విష్ణువే పుచ్చుకుంటున్నారు. ఆయనకి విష్ణువుగానే లోకం కనిపిస్తోంది, ఇంకొకటి లేదు ఆయనకి. ఈ స్థితిలో గురువులు జోక్యం చేసుకుని, ఇంత హింస పెడుతున్నాడు ఈ పిల్లవాడిని, మేము తీసుకెళ్లి మళ్ళీ పిల్లవాడికి కామశాస్త్రం, వివాహం అయిపోయినటువంటి వారికి నేర్పవలసినటువంటి ధర్మాలు నేర్పుతాం, కాబట్టి మెల్లిగా ఈ పిల్లవాడికి వివాహం చేస్తే ఏమైనా దారిలో పడతాడేమో చూస్తామని తీసుకెళ్లి పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. గురువులు వాళ్ళకి కూడా ఏదో సొంత పని ఒక వ్యవహారం ఉంటాయి కదండి. గురువులు ఎప్పుడైనా అటు వెళ్ళగా చూసి ప్రహ్లాదుడు ఒక రోజున రాక్షస పిల్లలందరినీ పిలిచి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి వాళ్ళందరి

ఆయన బోధ మొదలెట్టాడు. రే నాయన మీ జన్మ పాడైపోతోందిరా, గురువుగారు చెప్పినటువంటి పాఠాలు మీరు వింటున్నారు కానీ ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి, గురువు గారు పాఠం చెప్తుంటే గురువు గారిని మాత్రం మీరు ఇలాంటివి చెప్పకూడదు అనేవాడు కాదు ఆయన, ఎప్పుడు అనేవాడు కాదు. ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిని చదువు కాని ఇట్టిట్టని ఆక్షేపింపడు, తానన్ని నిరూపించిన విద్యలనుచు మహామనీషన్ అన్నారు పోతన గారు. నిరూఢ మహామనీషన్, ఆయన గురువు గారు చెప్పకూడని పాఠం చెప్తున్నా, ధర్మ వ్యతిరేకమైన బోధ చేస్తున్నా, హిరణ్యకశిపుడే సర్వస్వం అసలు భగవంతుణ్ణి కొలవకూడదు అని చెప్తున్నా. ఏ పగిది వారు చెప్పినా ఆ పగిదిన్ చదువు కాని, వాళ్ళు ఎలా చెప్తున్నారో అలాగే చదివేవాడంతే. గురువు గారిని మనం అధిక్షేపించకూడదు కాబట్టి గురువుల్ని మాత్రం ఇప్పుడు అధిక్షేపించేవాడు కాదు. ఇప్పుడు ఈ పిల్లలందరినీ కూర్చోపెట్టుకుని చెప్పడం మొదలుపెట్టాడు. గురే నాయన జీవితం అంటే ఏమిటో తెలుసా, 100 సంవత్సరములు ఉంటుంది, 100 సంవత్సరములలో ప్రతి మనిషి కూడా 12 గంటలు పగలు ఉంటే 12 గంటలు రాత్రి ఉంటుంది. కాబట్టి జీవితంలో సగభాగం ప్రతివాడు నిద్రపోతాడు కాబట్టి 50 సంవత్సరాలు నిద్రకు వెళ్ళిపోయాయి, ఇంకా మిగిలినటువంటిది 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో అమాయకత్వం, శిశుత్వం, బాల్యం వీటికి 25 ఏళ్ళు పోతుంది, ఇక మిగిలినది 25 ఏళ్ళు. ఈ 25 ఏళ్లే మనిషి దారుఢ్యంతో ఉంటాడు, ఒంట్లో ఓపిక ఉంటుంది. కానీ ఈ ఓపిక ఉన్న సమయాన్ని భగవంతుణ్ణి అధిక్షేపించడానికి, ధర్మశాస్త్రాల్ని వ్యతిరేకించడానికి, ఈశ్వరుడు పెట్టినటువంటి నియతితో కూడిన వేదాన్ని అతిక్రమించి ప్రవర్తించడానికి మనం ఉపయోగిస్తే మనం భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఒక్కసారి ఈ ఉపాధి పుచ్చుకుని మనం ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే, తెలుసుకోగలిగినటువంటి బుద్ధి ప్రకాశించేటటువంటి శరీరంలోకి రావాలి అంటే అంత తేలిక కాదు. ఈ పుట్టడం కూడా అంత తేలిగ్గా పుట్టేటటువంటి విషయం కాదు. ఎంత కష్టపడిన తరువాత ఈ శరీరం వస్తుందో తెలుసా, 9 నెలలు కటిక చీకట్లో అమ్మ కడుపులో అలా పడుకుని ఉండాలి. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలం చిక్కి నాకవకాశం విషుమంతలేక పడితిన్ హకష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లే చాలునిక ఆ గర్భవాసం నివసింపున్ పని తీర్చి కావుమికనన్ నీ సత్కృపం శంకర. ఈశ్వరా, చీకటి తలపైకి, తల కిందకి, కాళ్ళు పైకి, అక్కడే మలమూత్ర విసర్జనం, నాభిగొట్టంలోంచి అమ్మ తిన్నదే లోపలికి వెళ్ళడం, లోపల పడిశం పట్టడం, దగ్గు రావడం, అతిసారం రావడం, ఆ మలమూత్రముల్లోంచి పుట్టినటువంటి క్రిములు కురికేస్తుండడం, ఇన్ని బాధలు పడ్డాము. ఇన్ని బాధలు పడి లోపల శరీరం పెరిగిపోతే అమ్మ కడుపు ఇరుగ్గా ఉండి అటు ఇటు కదలడానికి చోటు లేక ఒళ్ళు తిమ్మిరి లెక్కిపోతే కళ్ళు తెరిచి చూద్దామంటే గాఢాంధకారం. అటువంటప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే మహానుభావుడు ప్రసూతివాయువై బయటికి తోసేశాడు. ఈ ఒక్కసారి శరీరం ఇవ్వవయ్యా, దీంతో నిన్ను సేవించి నిన్ను చేరుకుంటానంటే బయటికి వచ్చాడు. మలమూత్రంబులతో, మహాభయముతో, మాతృస్థనాపేక్షతో, చలమూర్ఖత్వముతో, సదాభ్రమతతో, చాంచల్య చిత్తంబుతో, బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో, కలనైనంచ తమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. పుట్టిన తరువాత మళ్ళీ మలమూత్రంబులతో అమ్మ ఓ పక్కేసి అక్కడ పడుకోబెడుతుంది, అక్కడే మల విసర్జన చేస్తాడు, అక్కడే మూత్ర విసర్జన చేస్తాడు, ఆ మలమూత్రాల్లోనే ఆడుకుంటాడు, దాన్నే పట్టుకుంటాడు, దాన్నే నలుపుతాడు, దాన్నే నోట్లో పెట్టేసుకుంటాడు. మలమూత్రంబులతో, మహాభయముతో, చిన్న చప్పుడైతే ఉలిక్కి పడిపోతాడు. మాతృస్తనాపేక్షతో, ఎప్పుడు అమ్మ స్తన్యాన్ని తాగుదామనేటటువంటి ధోరణిలో ఉంటాడు. చల మూర్ఖత్వముతో, మూర్ఖత్వంతో ఏదైనా ఇవ్వకపోతే చాలు ఏడుస్తాడు. సదాభ్రమతతో, చాంచల్య చిత్తంబుతో, బరువైనట్టి కప జ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో, తను పాలు ఎక్కువ ఇచ్చేసింది అమ్మ, తాగేసిన పాలు త్రేణుపు వస్తే ఆ పాలు ఇలా నోటి వెంట కారి ఊయలలో పడుకున్నప్పుడు చెవిలోకి వెళ్ళాయి, చెవిలోకి వెళ్ళినటువంటి పాలధార వెంట వెళ్ళినటువంటి చీమ ఆ పాల కోసం చెవిలోకి వెళ్ళింది, వెళ్ళి చీమ చెవిలో కరిచేస్తోంది, చీమ చెవిలో కరిచిందని చెప్పుకోలేడు, ఏడుస్తుంటాడు. అమ్మ అనుకుంటుంది ఆకలేస్తోందేమో అని మళ్ళీ పాలిస్తూ ఉంటుంది, అప్పటికే కడుపు నిండిపోయింది, పాలు తాగలేడు, చెవిలో చీమ కరుస్తోందమ్మా అని చెప్పలేడు, ఈ చెయ్యి తీసి చెవి మీద వేసుకోలేడు, జ్వరంగా ఉంటుంది అమ్మ నాకు జ్వరం అని చెప్పలేడు, ఒంట్లో పడిశం పట్టేస్తుంది, ముక్కు కారిపోతూ ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది, అమ్మ నాకు ఒళ్ళు నొప్పులుగా ఉందమ్మా అని చెప్పలేడు. బరువైనట్టి కప జ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంచి తమ చింతలేక

క్రీడితిను కామ్యార్థినై శంకర. ఆ బాల్యమంతా అలా గడిచిపోయింది. బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచున్ బాలోద్యానక బోధనాది విధమున్ బాగొప్ప నాలించుచున్ లీలానాటక సూత్రకేల మిథతా ప్రార్థించుచున్ గుచ్చితిన్. ఆ చిన్నతనం వచ్చింది అంటే ఎప్పుడూ ఆ ఉద్యానవనాల్లో ఆడుకుంటూ ఆ తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలు వింటూ అలా కాలం గడిపేశాడు. గడిపేసిన తర్వాత ఏమైంది? అప్పుడు బాలప్రాయము నీదు చింతనురుగన్ ప్రారంభమా శంకర. ఆ బాలప్రాయంలో ఈశ్వరుణ్ణి ఎప్పుడూ అసలు తెలుసుకునేటటువంటి అవకాశం లేకుండా పోయింది. యవ్వనం వచ్చింది. యవ్వనమంకురించగనమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో, జీవికి విత్తమే భువిని శాశ్వతమంచు అదిట్లు కూర్చుటో, పరమ పావనులంచు పరిపాలకులం నుతీయించుటెట్టులో, ఎయ్యది ఏది దారి అని ఎంచుచుబుచ్చితి నయ్య శంకర. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి 4 రూపాయలు ఒంట్లో ఓపికొండగా సంపాదించుకోవాలని అధికారులని స్తోత్రం చేయడంతోనే కాలమంతా గడిచిపోయింది. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. ఇంకా ఈశ్వరుడు గురించి ఆలోచించడానికి సమయం ఏది? సరే, వెళ్ళిపోయే కాలం వచ్చేసింది. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయన ఎంచు ఎచ్చు నిజనందన నందినులైన గాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చుపత్నియున్ కాయము వీడి రారు కద చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. శరీరాన్ని విడిచిపెట్టి అతి కష్టం మీద జీవుడు అతి కష్టంతో విడి బాధతో బయటికి వెళ్ళిపోతుంటే ఆ శరీరం మీద పడి భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు తప్ప కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండ ఓ నాయనయంచు ఎచ్చు నిజనందన నిందినులైన కాని కడుపున పుట్టిన కూతుళ్ళు కొడుకులు ఏడుస్తారు కందోజిని భస్మముల్ తొలుత దుఃఖహంబుని సొచ్చు పత్నియున్ కళ్ళ వెంట ధారలు కారిపోతూ భార్య ఏడుస్తూ అక్కడ నిలబడుతుంది. వీళ్ళందరూ భార్య గడప ఇంటి వీధి గుమ్మం వరకు, కూతురు రోడ్డు వరకు, కొడుకు శ్మశాన వాటిక వరకు. నీతో వచ్చేవాడెవరు? కాయము వీడి రారు కదా, నువ్వు వాళ్ళు వాళ్ళ శరీరాలను విడిచిపెట్టి నీతో రారుగా. చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర, నువ్వు చేసుకున్న పాపపుణ్యాలు ఏవో అవేగా నీతో వచ్చేవి. కాబట్టి సమయం అయిపోతోందిగా, 100 ఏళ్ళేగా, 100 ఏళ్లలో చాలా కాలం అయిపోయిందిగా, వృధా అయిపోయిందిగా. మరి ఇంకా ఏముంటుందని మీరు ఇలాగా కాలాన్ని గడిపేస్తున్నారా?

0: 90.4
1: పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్దీ అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్ళు. పశ్చిమాఫ్రికాలోని అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలామంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్ళు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగై లభించేవి. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కాని వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
2: మేము పురుగు మందులు కొని

0: నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సింది.
1: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
2: కొందరు తల్లులు పురుగులు మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్లు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, అలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
1: ఈ వీడియోలో బుర్కినా ఫాసోలోని సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూతపూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు, పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
0: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్లు వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్ల గురించి బెంగ ఉండదు.
1: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జనలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్లీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రుమట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
0: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలుంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
1: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన 2వ రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు, పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని, శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో 1-2 విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
0: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్లం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్లం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు. చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
1: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలని జల్లెడ పడతారు కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ 2 మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
0: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు.

0: రాగులు ఇతర వాటిలా కనిపించదు. దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు. గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి. కానీ కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.
1: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు పురుగులు జొన్నల్ని రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను కంపోస్ట్ బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను 2 కిలోల కంపోస్ట్ కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కలపాలి. తడిపి మళ్ళీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కలపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
0: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూరుతాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఎంపికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 08816223454.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే ఆఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి శ్వాస సమస్యలకు సాల్ట్ థెరపీ అటండి, వింటుంటేనే కొత్తగా ఉంది కదా ఈ థెరపీ ఏంటో. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి శ్వాస సంబంధమైన సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కాలుష్యం ఎక్కువవడంతో శ్వాసకోశ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మరి అయితే ఈ సమస్యకు వైద్యులు కొత్త థెరపీని చెబుతున్నారండి.

మరి అదే సాల్ట్ రూమ్ థెరపీ. ఇది శ్వాస సంబంధమైన సమస్యలతో పాటు చర్మానికి సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తుందట. మరి చలికాలం మొదలైతే చాలు, మంచు తీవ్రత చాలా ఉంటుంది. మరి ఆ కాలంలో శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కూడా. మరి అలాంటప్పుడు సాల్ట్ రూమ్ థెరపీ, దీన్నే SRT శక్తివంతంగా పనిచేస్తుందట. మరి ఇది సహజ సిద్ధమైన చికిత్సా విధానం. శ్వాస సమస్యలతో బాధపడే రోగులకు సింప్టమాటిక్ రిలీఫ్ ను ఇస్తుంది. మరి ఈ థెరపీ 18వ శతాబ్దం కన్నా ముందు నుంచి ప్రచారంలో ఉందటండి. మరి ఆస్తమాతో బాధపడే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని వైద్యులు తెలుపుతున్నారు. అలాగే ఇతర శ్వాసకోశ జబ్బుల్ని కూడా దీని ద్వారా నయం చేయవచ్చట. మరి సాల్ట్ థెరపీనే హలో థెరపీ అని కూడా అంటారు. సాల్ట్ రూమ్స్ మొట్టమొదట తూర్పు యూరప్ లో బాగా ఖ్యాతినార్చించాయి. మరి సాల్ట్ కేవ్స్ లా ఉండే ఈ రూమ్స్ లోని సాల్టీ ఎయిర్ ని పేషెంట్ పీల్చుకోవడం ద్వారా జబ్బుల నుంచి సాంత్వన పొందుతాడు. మరి ఈ థెరపీని చేయించుకోవటం వల్ల చాలా లాభాలుంటాయని నిపుణులు అంటున్నారు. మరి ఈ చికిత్స చేయటం చాలా సులువు అని కూడా డాక్టర్లు చెబుతున్నారు. ఉప్పు బ్రోంకస్ లోని మంటను తగ్గిస్తుంది. శ్వాసనాళాల్లో గాలి బాగా ఆడుతుంది. మరి గాలి వెళ్లే మార్గాలు ముడుచుకుపోకుండా విశాలం చేస్తుంది. మరి అదేవిధంగా ఒడేమాను సాల్ట్ ఎయిర్ లోపలికి పీల్చేసుకుంటుంది. మరి ఒడేమా అంటే కేవటీస్ లో లేదా శరీర నాళాల్లో వాటరీ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉండటం అండి. మరి దీనిపై సాల్ట్ థెరపీ మంచి ప్రభావం చూపుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు. మరి అంతేకాదు, ఈ థెరపీ ప్రభావం చాలా నెలలు ఉంటుందటండి. మరి ఆస్తమాతో బాధపడే వారికి నిర్దిష్టమైన సెషన్లు ఉంటాయి. మరి వాటి ద్వారా ఆస్తమా నుంచి సాంత్వన పొందుతారు. మరి ఈ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు అని కూడా వైద్యులు తెలుపుతున్నారు. మరి అంతేకాదండి, ఇందులో ఎలాంటి మందులు ఉండవు. మరి దీనితో ఆస్తమా, అలర్జిక్ రైనటిస్, బ్రాంకెటిస్, సైనసైటిస్, అలర్జిక్ కాఫ్లను మాత్రమే కాకుండా ఎగ్జీమా, సొరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు కూడా చికిత్స అందిస్తున్నారు. మరి దీని ద్వారా కాలుష్య సంబంధమైన ఎన్నో జబ్బులను నివారించవచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారు. లిసనర్స్, ఇప్పటి వరకు శ్వాస సమస్యలకు సాల్ట్ థెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి లాంటి మరొక విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక గుర్తు సాయం చేస్తుంది.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, ఇప్పటి వరకు శ్వాసకోశ సమస్యలకు సాల్ట్ థెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి గర్భధారణ స్త్రీ జీవితంలో మరపురాని ఘట్టం. మరి ఈ సమయంలో గర్భిణులంతా, ముఖ్యంగా ఉద్యోగాలు, వృత్తి పనులు చేసేవారు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. అయితే చాలా మంది గర్భం ధరించిన తర్వాత కూడా పనులకు వెళ్తూనే ఉంటారు. మరి మొదట్లో అయితే ఇబ్బంది ఏమీ లేదు, కానీ 8 నెలలు తర్వాత ఉద్యోగాలు, వృత్తి పనులు మానుకోవటమే మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. మరి ఇది పొగ తాగటంతో సమానంగా ప్రభావం చూపుతుందని, దీనితో పిల్లలు సగటున 230 గ్రాముల కన్నా తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. మరి పొగ తాగే గర్భిణులకు మాదిరిగానే 8 నెలల గర్భం తర్వాత పనులకు వెళ్లే వారిలో పిండం నెమ్మదిగా ఎదుగుతున్నట్టు ఎస్సెక్స్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. అయితే 24 ఏళ్ల వయసులోపు తల్లులకు పుట్టే పిల్లలపై ఈ ప్రభావం కనబడలేదు అని డాక్టర్లు చెప్తున్నారు. మరి ఆపై వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ప్రభావం గణనీయంగా ఉంటున్నట్టు తేలింది కూడా. మరి తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు అనారోగ్యం, ఎదుగుదల లోపాలతో పాటు మరి పెద్దయ్యాక కూడా వివిధ సమస్యల ముప్పు ఎక్కువట. కాబట్టి ఆఫీసుకు వెళ్లేవారు గర్భం ధరించిన తర్వాత 8 నెలలకు ముందే సాధ్యమైనంత త్వరగా సెలవు తీసుకోవటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. లిసనర్స్, ఇప్పటి వరకు 8 నెలలకు ముందే గర్భిణికి సెలవు తీసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి లాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్.

0: ஷாப்பிங் மால், ஆப்போசிட் ஸ்ரீதேவி ஹோட்டல், ஒண்டி ரோட், பீமவரம். செல் 9849124000.
1: வெல்கம் பேக் டு ஆயுஷ்மான் பவ. మా లిసనర్స్, పిల్లలు కనటాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు చాలా మంది. అయితే మరోసారి మీరు ఆలోచించుకోవాలి అని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే వీర్య కణాల్లో తలెత్తే మార్పులు పుట్టబోయే పిల్లల్లో స్కిజోఫ్రీనియా, ఆటిజం వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. మరి పురుషుల్లో ప్రతి రెండేళ్ల వయసు మీద పడుతున్న కొద్దీ వీర్య కణాల్లో మార్పులు తలెత్తుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి ఇవన్నీ హాని చేసేవేమీ కాదు. జీవుల పరిణామానికి ఈ మార్పులు చాలా అవసరం కూడా. కానీ కొన్ని మార్పులు మాత్రం సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మరి వృషణాల్లో మూలకలు నిల్వలోంచి నిరంతరం కొత్త వీర్య కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి. డిఎన్ఏ నమూనాలను సృష్టించుకుంటూ ఈ మూల కణాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. కానీ ఈ ప్రక్రియలో కొన్నిసార్లు పొరపాట్లు తలెత్తి వీర్య కణాల్లో మార్పులకు దోహదం చేస్తాయి. మరి ఈ నేపథ్యంలో వయసుతో పాటు ఎన్నెన్ని మార్పులు కలుగుతున్నాయనేది దానిపై పరిశోధకులు దృష్టి సారించారు. మరి స్కిజోఫ్రినియా, ఆటిజం బాధితుల జన్యువులను విశ్లేషించి వాటిని ఈ సమస్యలు లేని వారి తల్లిదండ్రుల జన్యువులతో పోల్చి చూశారు. మరి దీని ఆధారంగా కొత్తగా వచ్చిన మార్పులకు ఈ జబ్బులతో సంబంధం ఉంటుందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అన్నే గొరోలి చెబుతున్నారు. మరి కొత్త మార్పుల్లో చాలా వరకు తండ్రి నుంచే పిల్లలకు సంక్రమిస్తున్నవి కావటం గమనార్హం. మరి ప్రతి 5 ఏళ్ల వయసు మీద పడుతున్న కొద్దీ 2 కొత్త మార్పులు తలెత్తుతున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. మరి ఈ మార్పుల్లో కొన్నిటికి జబ్బులతో సంబంధం ఉంటున్నప్పటికీ మరికొన్ని మేలు కూడా చేస్తాయని, ఇంకొన్ని ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చని కూడా గొరీలి చెబుతున్నారు. మలిస్నర్స్, తండ్రి వయసును బట్టే పిల్లల ఆరోగ్యం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అన్న విషయాల్ని తెలుసుకున్నారు కదా. మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టీ డిఏఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు ఉచిత హాస్టల్ వసతి కలదు తల్లికి వందనం పథకం వర్తించును కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1 శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్ విరించి తెన్నేటి డైరెక్టర్
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ వా మెలిసినెస్ రెండడుగులు వేస్తారో లేదో కొందరు వెంటనే కాళ్లు నొప్పేస్తున్నాయి అని కూలబడిపోతూ ఉంటారు మరి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక తిరిగి నడవగలుగుతారు కానీ అది కొద్దిసేపే మరి ఇలాంటి లక్షణాలకు కాలి ధమనుల్లో సమస్య కారణం కావచ్చు కొవ్వు పేరుకొని ధమనులు మూసుకుపోయినా కుంచెంచుకుపోయినా నడుస్తున్నప్పుడు కాళ్లలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు మరి మధుమేహం అధిక రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు ఎక్కువన్నా ఈ సమస్యకు దారితీయవచ్చు మరి అందువల్ల నడిచినప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతూ ఉంటే వైద్యుడిని సంప్రదించి పరీక్షించుకోవటం మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు మరి ఒకవేళ లోపాలున్నట్టు బయటపడితే సరిదిద్దుకునే అవకాశం ఉంది మరి డాప్లర్ పరీక్ష ద్వారా ధమనుల్లో ఎక్కడ అడ్డంకి ఉందో గుర్తించవచ్చు కూడా మరి అదేవిధంగా స్టెంట్ వేయటం లేదా బైపాస్ సర్జరీ చేయటం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారు మలిసినస్ ఇప్పటి వరకు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు కదా మరలా రేపు తిరిగి ప్రసారమే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అఫ్రీన్.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ 2 బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సెస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9 7 0 3 3 4 1 6 9 7 0 3 3 1 0 2 2.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CVRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavaripu Mahesh MBBS DNB MS Neurosurgery Brain and Spine Surgeon, Dr. N. Madhuri MBBS MS MCH Surgical Oncology FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
4: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
5: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
3: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
6: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
3: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
4: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: FM 90.4
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మొక్కలు ఉపయోగాలు అనే పాఠం వింటారు.
2: యాండి, వేణును ఒకసారి పిలవండి. పాలు కలిపి టేబుల్ మీద పెట్టాను, నేను నా పనిలో ఉండిపోయాను. వీడెక్కడికి వెళ్ళాడో ఏమిటో.
3: వేణు, ఒరే వేణు, ఎక్కడున్నావు? అమ్మ పిలుస్తుందిరా.
2: ఏమేమినా, ఆ చిన్న బకెట్తో నీళ్ళు ఎక్కడికి? అవును, తమ్ముడేడి?
4: బయట పెరట్లో మొక్కలు పెడుతున్నాడమ్మా.
3: మొక్కలా?
4: అవును నాన్న, నేను తమ్ముడు పక్కింటి మీరా ముగ్గురం కలిసి మొక్కలు నాటుతున్నాం.
2: మొక్కలెక్కడివి?
4: జ్యోతి వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చాము.
2: ఇప్పటికే బోలెడు మొక్కలున్నాయి, ఇంకా ఎందుకు?
4: మా టీచర్ చెప్పింది ప్రతి విద్యార్థి తప్పక ఒక మొక్క నాటాలని.
5: వీణా, ఎంతసేపు? వేణు నీళ్ళతమ్మంటున్నాడు, త్వరగారా.
4: వస్తున్నాను మీరా, ఆగు.
2: చూసారా ఈ గోళ, ఓ పక్క నీళ్లు లేక అవస్థపడుతుంటే ఇంకో పక్క వీళ్లతో తిప్పలు.

0: అబ్బబ్బబ్బా, పెద్ద తలనొప్పి అయిపోయింది.
1: అబ్బా అలా విసుక్కోకు పార్వతి. ప్రపంచమంతా కాలుష్య నివారణ, పర్యావరణం అని ఘోషిస్తుంటే ఓయ్ నువ్విలా పాలు నీళ్లు అని ఢీలా పడితే ఎలాగోయ్?
0: అయితే ఏమంటారు, అవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు, మన వల్ల ఏమవుతాయి?
1: నీ ప్రశ్నకి సమాధానం పిల్లలతోనే చెప్పిస్తానోయ్. రా వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నారో ఏమో.
0: పదండి.
1: ఏమర్రా పిల్లలు, అయ్యిందా మొక్కలు నాటడం?
2: అయింది నాన్న. ఇది నా మొక్క, ఇది అక్కది, ఇది మీరాది.
0: మీరా, నువ్వు మీ ఇంట్లో మొక్కలు నాటక మా ఇంట్లో ఎందుకు నాటుతున్నావు?
3: మాది ఫ్లాట్ కదా ఆంటీ, మొక్కలు కుండీల్లోనే పెంచుకోవాలి. నాకేమో మొక్కలంటే చాలా ఇష్టం, అందుకే మీ ఇంట్లో పాతి నా సరదా తీర్చుకుంటున్నాను.
1: వింటున్నావా పార్వతి, పిల్లల ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉన్నాయో.
0: చూడండి పిల్లలు, నేను నాన్న విద్యార్థులంట, మీరేమో టీచర్స్ అట. మొక్కల గురించి మీరు మాకు పాఠం చెప్తారట, సరేనా?
1: చూసారా పిల్లలు, మీ అమ్మకి భలే ఐడియా వచ్చింది. చెప్పండి, మరి మేం బుద్ధిగా వింటాం.
2: మొక్కల వల్ల అనేక ఉపయోగాలున్నాయి. మొక్కలు లేకపోతే మనుషులు జంతువులు బ్రతకడం కూడా కష్టం.
0: ఎందుకని?
4: మొక్కలు మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని ప్రాణవాయు అయిన ఆక్సిజన్ ను మనకిస్తాయి.
1: ఇంకా ఏం చేస్తాయి?
3: నేను చెబుతాను అంకుల్. భూమి ఉపరిభాగాన్ని అంటే పైభాగాన్ని చల్లగా ఉంచి సకాలంలో వర్షాలు పడేలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా రోజు మనం తినే మొక్కలేగా, ఆకుపచ్చని ఆకులు గల మొక్కలన్నింటినీ మనం ఆహారంగా ఉపయోగిస్తున్నాం.
0: అవునర్రా, కొత్తిమీర, పాలకూర, మెంతికూర, బచ్చలకూర, తోటకూర, గోంగూర ఇవన్నీ.
4: అవును, మనమే కాదు జంతువులు కూడా మొక్కల్ని తినే బతుకుతాయి.
5: అవును, ఆవు గడ్డి మేయును, అంబా మేక మొక్కలు తినును.
2: అరే మామయ్యా, నువ్వెప్పుడొచ్చా?
5: నువ్వు పాఠం చెప్పడం మొదలుపెట్టినప్పుడు రా. అక్క ఇదిగో, మీ మరదలు పాత చెక్క డబ్బాల్లోను, విరిగిన నీళ్ల కుండీల్లోను మట్టి పోసి కూరగాయలను పండించింది. వంకాయలు, టమాటాలు, బెండకాయలు, చుక్కకూర, పచ్చిమిరకాయలు హోల్సేల్గా మార్కెట్ తెచ్చారనుకో.
1: అమ్మా నువ్వు చాలా ఘనుడురా. విన్నావా మీరా మావయ్య మాటలు? మీ ఫ్లాట్లోనే కుండీల్లో కూడా మొక్కలు పెంచవచ్చు.
2: అబ్బా పాఠం మధ్యలో అయిపోయిందన్న.
5: చెప్పరా చెప్పు, నేను కొత్త విద్యార్థిని, మొద్దబ్బాయిని అనుకో, మళ్ళీ చెప్పు.
4: ఊరుకో మాయా, నువ్వు మరీను, మనం మొక్కల్నే గాక వాటి వేళ్లను కూడా తింటాం, అవేంటో చెప్పు చూద్దాం.
5: అవి వేళ్ళంటే ఓ కొన్ని మొక్కల వేర్లు ఉబ్బి దుంపలుగా మారతాయి, వాటిని కూడా ఆహారంగా ఉపయోగిస్తాం మనం. రైటేనా?
3: రైట్ రైట్. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, చిలకడ దుంప, బంగాళదుంప, ఇంకా నువ్వు కోల్.
1: శభాష్. జంతువులు పచ్చిగడ్డి తింటాయి. ఎండాకాలం పచ్చిగడ్డి దొరక్కపోతే ఎండుగడ్డిని చొప్పా తింటాయర్రా.
2: మేకలు అన్ని రకాల మొక్కలు తింటాయి గనుక వాటి పాలు బలాన్నిస్తాయని, పౌష్టికాహారం అని మా మాస్టర్ చెప్పారు.
0: గాంధీ గారు మేక పాలు వేరుశనగ కాయలే కదా ఆహారంగా తీసుకునేవారు.
2: మా అబ్బా నొప్పి.
0: ఈ నేలలోని రాయి పీకుతుంటే గుచ్చుకుంది అబ్బా నొప్పి.
3: అయ్యయ్యో రక్తం కూడా వస్తుందే.
0: ఏం కాదు, ఒక్క నిమిషం ఆగు.
5: ఒరే వేణు వెళ్ళి టీచర్ పట్రా.
1: అబ్బా నువ్వు ఆగబోయ్, మీ అక్క లేడీ డాక్టర్, గృహ వైద్యంలో దిట్ట. అదిగో అదిగో వచ్చేసాను చూడు.
0: ఏదమ్మా వీణా, ఆ చెయ్యి దివ్వు, నీళ్లతో కడిగి ఈ మందు రాస్తాను, చేతిని ఇలా జాపు.
5: ఏమిటి అది?
0: తులసి ఆకులరా, వీటి రసాన్ని గాయం మీద పిండి కాసేపు అదిమి ఉంచితే చాలు, రక్తం కారదు, సెప్టిక్ అవ్వదు, పైగా నొప్పి తగ్గిపోతుంది.
5: టించర్ ఉంది కదక్క.
1: ఇది టించర్ని మించిన దివ్య ఔషధం. ప్రకృతి వైద్యంలో, గృహ వైద్యంలో, ఆయుర్వేద వైద్యంలో మొక్కలను, మూలికలను ఔషధాలుగా వాడతారు.
2: అంతేకాదు కాస్మెటిక్స్, సౌందర్య సాధనాలు కూడా. సరే సరే టాపిక్ మార్చకండి, పెద్ద పిల్లలు బుద్ధిగా వినండి.
5: నువ్వు భలే గడుగ్గాయురా. అన్నట్టు బావగారు మా ఆఫీసుకున్న ఖాళీ స్థలంలో కొత్త బిల్డింగ్ను కడుతున్నారు. ఓ రెండు మూడు పెద్ద చెట్లను కొట్టేశారు నిన్ననే, వాటిని అమ్మేస్తారట, ఎవరికైనా కావాలంటే చెప్పండి.
3: ఏంటి చెట్లను కొట్టేశారా? అంత పెద్ద చెట్లు మళ్ళీ ఎలా వస్తాయి?
5: రావు గాని కొట్టక తప్పదమ్మా, ఏం చేస్తాం?
1: కలప కోసం అడవుల్ని నరికేస్తున్నారు, ఇదో లెక్క.
4: చెట్లు ప్రకృతిని కాలుష్యం నుండి కాపాడతాయి. మన అవసరాలకు కలప కావాలంటే వేరే చెట్లను పెంచుకోవాలి.
2: కలప అంటే?
0: కలప అంటే చెక్క అన్నమాట. కుర్చీలు, బెంచీలు, మంచాలు, తలుపులు, కిటికీలు, ద్వారబంధాలు, ఇలా మనకు కావాల్సిన వస్తువుల్ని చెక్కతోనేగా చేస్తారు, దాన్నే కలప అంటారు.

0: తెలుసు తెలుసు, గొడ్డలి, పార, సుత్తి మొదలైన పనిముట్లకు పిడిగా వాడతారు కదూ.
1: అవును, రోకళ్ళు, అప్పడాల కర్రలు, రొట్టెల పీటలు కూడా తయారు చేస్తారు.
2: కలపను పనిముట్లు తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు, కానీ వంట చెరుకుగా మాత్రం వృధా చేయకూడదు.
3: అది సరే, గాని మన వంటింట్లో వెంటిలేటర్ మీద పిచ్చుక గూడు పెట్టింది. రోజు ఈకలు, గడ్డి పరకలు, పుల్లలు, పుడకలు పడుతున్నాయి. విసుగొస్తుంది.

0: జంతువులకు, పక్షులకు చెట్లు నివాసాలుగా కూడా ఉపయోగపడతాయి.
1: జంతువులకు పక్షులకు ఏంటి, మనుషులకు కూడాను తాటాకులు, కొబ్బరాకులు, ఈతాకులతో ఇళ్ల పైకప్పులు కప్పుతారు. ఆకులతో ఇళ్ళు కప్పుకుంటే చల్లగా కూడా ఉంటుంది.
2: కాగితాలు తయారు చేయడానికి కూడా మొక్కలు కావాలని మాస్టారు అన్నారు.
3: అవును, కాగితం, రబ్బరు మొదలైన వాటిని తయారు చేయడానికి కూడా మనం చెట్ల మీదే ఆధారపడుతున్నాం.
1: మనిషి కన్నా చెట్లే మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎలాగో చెప్పండి.
0: చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద పెద్ద వృక్షాల దాకా మనకు ఉపయోగపడతాయి. వాటి నుండి మనం ఆహారం, పళ్ళు, కూరలు, కలప పొందగలుగుతున్నాం. ఎండగా ఉన్నా, వాన వచ్చినా చెట్ల నీడన రక్షణ పొందవచ్చు.
2: ముఖ్యమైనది ఏంటంటే అవి మనకు ప్రాణాధారమైన ఔషధాలని కూడా ఇస్తాయి. చెట్టు నిలువెల్లా మనకు ఉపయోగపడుతుంది. అందుకే అశోకుడు చెట్టును నాటించాడు.
1: కాదు, మొక్కలు నాటించాడు. అవి పెరిగి పెద్దవై చెట్లయ్యాయన్నమాట.
2: అయితే ఇప్పుడు మేము కూడా అశోక చక్రవర్తి అంతటి వాళ్ళం.
1: ఎలా?
2: మేము జామ, నిమ్మ, మామిడి మొక్కలను నాటంగా.
0: అవి పెద్దవైతే చెట్లు అవుతాయిగా. అవునర్రా, కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడతాయి.
3: ఆదర్రా విషయం.
0: సరే సరే, ఇల్లును బడి చేశారు చాలు గాని, నడవండి, భోజనాలు వేళైంది. మీరా, నువ్వు కూడా మాతోనే భోంచేయాలమ్మా ఇవాళ. పద.
4: ఏం వండావమ్మా ఈరోజు? ఆకుకూరలా, దుంపలా?
1: అన్నీనురా, పదండి, తినబోతు రుచెందుకు.
3: పదండి పదండి.
5: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మొక్కలు ఉపయోగాలు అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠంలోని నామవాచకాలు గురించి తెలుసుకుంటారు.
2: అక్కయ్య త్వరగా రా, పోదాం.
6: ఎక్కడికి గీత?
2: ఇంటికి.
6: ఇంటికేగా వెడుతున్నావు?
2: వెడుతున్నాం, కానీ నువ్వు మరీ నెమ్మదిగా నడుస్తున్నావు.
6: మరి నీలాగా పరిగెత్తమంటావు నన్ను?
2: కాదక్కయ్య, ఇంటికి తొందరగా వెడదాం అంటున్నా.
6: అంత తొందర ఏమొచ్చిందమ్మా?
2: రేపు టీచర్ కొత్త పాఠం చెప్తానంది.
6: చెప్పని.
2: చెప్పని ఏమిటి?
6: పోనీ, చెప్పొద్దను.
2: నీకంతా నవ్వులాటగా ఉందక్కయ్య.
6: మీ టీచర్ కొత్త పాఠం చెప్తే నేనేం చెయ్యాలి?
2: మొన్న నువ్వే చెప్పావుగా.
6: ఏం చెప్పానబ్బా?
2: నువ్వు అన్నీ మర్చిపోతావు.
6: నాకు మతి మరపు కదమ్మా. ఏం చెప్పానో చెప్పు పోని.
2: టీచర్ కొత్త పాఠం చెప్పే ముందు ఆ పాఠం ఇంట్లో చదువుకోవాలని చెప్పావుగా.
6: చదువుకో. నేను వద్దన్నానా?
2: నువ్వు వద్దన్లా.
6: మరి
2: అదేదో నామవాచకం అంట.
6: హోస్, ఇంతేనా?
2: ఆ, నీకు అలాగే ఉంటుంది.
6: అది చాలా తేలికమ్మా, భయం ఎందుకు?
2: కొత్త పాఠం కదా, నువ్వు ఒక మాట చెబితే రేపు టీచర్ చెప్పేది బాగా అర్థమవుతుంది.
6: ఆహా, సర్లే పద. ఇంటికొచ్చేసాంగా
2: అక్కయ్య. ఈ పాఠం కోసం గిరిజ, బాలు కూడా వస్తామన్నారు.
6: వాళ్ళెవరు?
2: అబ్బా, నీకెప్పుడు మతి మరిపే.
6: ఓ, అవును కదా, నాకు కొంచెం మతి మరుపు కదా. మరి
2: వాళ్ళు నా స్నేహితులు అక్కయ్య.
6: ఎవరు? మన పక్కింట్లో ఉండే పిల్లలేగా.
2: ఆ అవును, అదిగో వాళ్ళు వచ్చేసారు.
7: నమస్కారం అక్కయ్య.
6: రండరా, కూర్చోండి. మరి నామవాచకం పాఠం వినాలని మీకుందా?
7: అవునక్కయ్య.
6: సరే, అలాగే. బాలు, ఆ పాఠం ఏవైనా చదివావా నువ్వు?
8: చదవలేదండి.
6: గిరిజ?
8: గిరిజ కొంచెం చదివిందటక్కయ్య.
9: అయినా నాకేమీ అర్థం కాలేదక్కయ్య, అందుకే మీ చేత చెప్పించుకుందామని వచ్చాం.
6: సరే, చెప్తాను. గీత, నువ్వు కూడా వచ్చి కూర్చోమ్మా.
2: ఆ, అలాగే.
6: పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానర్రా.
8: అడుగక్కయ్య.
6: నామం అంటే ఏంటో చెప్పండి చూస్తాను.
8: పేరు.
6: వాచకం అంటేను?
8: వాచకం అంటే
6: చెప్పలేవా? ఎవరు చెప్పలేరా? సరే, నేనే చెప్తాను. వాచకం అంటే ఒక అర్థాన్ని తెలిపే శబ్దం.
8: శబ్దం అంటే
6: ఒక పదం.
8: పదం అంటే
6: కొన్ని అక్షరాలు కలిస్తే పదం అవుతుందర్రా.
8: అక్కయ్య, ఇప్పుడు అర్థమైంది నామవాచకం అంటే ఏమిటో.
6: అలాగా. అయితే బాలు, ఏమర్థమైందో చెప్పు చూద్దాం.
8: నామవాచకం అంటే ఒక పేరును తెలిపే పదం.
6: వెరీ గుడ్, చక్కగా చెప్పావమ్మా. పిల్లలు వినండర్రా, మనం మాట్లాడే భాషలోనూ రాసే భాషలోనూ ఎన్నో పదాలని వాడతాం. ఆ పదాలన్నిటినీ

0: భాషలో కొన్ని వర్గాలుగా విభజించారు.
1: వాటి పేర్లు?
0: నామవాచకాలు, సర్వనామాలు, క్రియలు, విశేషణాలు, క్రియా విశేషణాలు. అర్థమవుతుందా? వాటిల్లో పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు.
1: అంటే?
0: అంటే రమేష్ అనేది ఒకటి పేరు కాబట్టి అది నామవాచకం.
1: అయితే కమల, సరోజ అనేవి కూడా పేర్లేగా?
0: అవును, అందుకే అవి కూడా నామవాచకాలే.
1: అలా అయితే రామారావు, రవి, మోజస్, షరీఫ్ అనే పేర్లు కూడా నామవాచకాలేగా?
0: అవును బాలు.
1: అక్కయ్య, ఇప్పుడు నాకంతా అర్థమైంది.
0: ఏమర్థమైందో చెప్పు చూస్తాను.
1: మనుషుల పేర్లన్నీ నామవాచకాలు.
0: వెరీ గుడ్.
1: ఇంతేనా?
0: ఇంతే కాదర్రా, ఇంకా ఉంది, వినండి మరి.
1: చెప్పక్కయ్యా.
0: చెప్తున్నాను, మనుషుల పేర్లే కాదు, జంతువుల పేర్లు కూడా నామవాచకాలే.
1: మా కుక్క పేరు టైగర్, ఇది కూడా నామవాచకమేనా?
0: అవును బాలు.
1: అయితే మా కుక్క పేరు టామీ, ఇది కూడా నామవాచకమేనన్నమాట.
0: అంతేగా మరి. గీత, నువ్వేం మాట్లాడటం లేదు ఎందుకు?
1: నేను జాగ్రత్తగా వింటూ అన్నీ అర్థం చేసుకుంటున్నాను.
0: అలాగా, ఇప్పటిదాకా నీకేం అర్థమైందో చెప్పు.
1: మనుషుల పేర్లు, జంతువుల పేర్లు నామవాచకాలు.
0: నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా.
1: ఇంకా ఏంటి?
0: వస్తువుల పేర్లు కూడా నామవాచకాలే. గీత, నువ్వు ఒక వస్తువు పేరు చెప్పమ్మా.
1: కుర్చీ.
0: గిరిజ, నువ్వు ఒకటి చెప్పు.
2: తలుపు.
0: గుడ్. బాలు, నువ్వు కూడా ఒకటి చెప్పమ్మా.
2: బల్ల.
0: వెరీ గుడ్. చూడండి రా పిల్లలు, ఈ కుర్చీ, తలుపు, బల్ల అనేవి వస్తువుల పేర్లు కాబట్టి ఇవి కూడా నామవాచకాలే. అర్థమైందా?
1: అర్థమైంది.
0: సరే, ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఇప్పటి వరకు పేర్లు మాత్రమే నామవాచకాలు అని అనుకుంటున్నారు మీరు, అవునా?
1: అవును.
0: పేర్లే కాదు, పేర్లను సూచించే పదాలు కూడా నామవాచకాలే.
1: అంటే?
0: కంగారు పడకండర్రా, అన్నీ అర్థమయ్యేలాగా చెప్తాను కదా. ఇందాక రవి అనే పేరు నామవాచకం అనుకున్నావా? ఈ రవి ఎవరు?
1: రవి ఒక చిన్న పిల్లవాడు.
0: అంటే ఒక బాలుడు. గిరిజ, మరి కమల ఎవరో చెప్పు నువ్వు.
2: ఒక బాలిక.
0: వెరీ గుడ్. మన పక్కింటి రంగయ్య గారు ఎవరు గీత?
2: ఒక మనిషి.
0: బాగుంది బాగుంది, బాగా చెప్తున్నారా పిల్లలు మీరు. అయితే మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను, వినండి. బాలు, ఇదిగో చూడు, ఈ బొమ్మలు రెండు ఎవరివి?
1: ఒక బాలుడిది, ఒక బాలికది.
0: ఈ బొమ్మ ఎవరిది?
1: ఒక మనిషిది.
0: మరి ఈ బొమ్మ?
1: ఒక కుక్కది.
0: అంటే ఈ బొమ్మలు ఎవరిని సూచిస్తున్నాయి?
1: ఒక బాలుణ్ణి, ఒక బాలికని,
2: ఒక కుక్కని, ఒక మనిషిని.
0: కాబట్టి ఈ బాలుడు, బాలిక, మనిషి, కుక్క అనే మాటలు కూడా నామవాచకాలే. అర్థమైందా?
1: బాగా అర్థమైంది అక్క.
0: ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తానర్రా.
1: ఏమిటది?
0: నామవాచకాలంటే మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, వస్తువుల పేర్లే కాదు, పక్షులు, స్థలాలు, నదులు, కొండలు, సముద్రాలు మొదలైన వాటి పేర్లు కూడా నామవాచకాలే.
1: అన్నీ వివరంగా చెప్పక్క.
0: అన్నీ నేను మీ చేతే చెప్పిస్తాను. చూడండి బాలు, రెండు నదుల పేర్లు చెప్పమ్మా నువ్వు.
1: గంగానది, గోదావరి నది.
0: గుడ్. గీత, రెండు పక్షుల పేర్లు చెప్పు.
2: రామచిలక, నెమలి.
0: వెరీ గుడ్. గిరిజ, రెండు స్థలాల పేర్లు చెప్పమ్మా.
2: హైదరాబాదు, తిరుపతి.
0: సరే, వెరీ గుడ్. బాలు, నువ్వు రెండు పర్వతాల పేర్లు చెప్పు.
1: హిమాలయ పర్వతం, వింధ్య పర్వతం.
0: గిరిజ, రెండు సముద్రాల పేర్లు చెప్పు నువ్వు.
2: హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం.
0: బాగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ నామవాచకాలే.
1: అక్కయ్య, ఈ పేర్లే కాకుండా పక్షులు, నదులు, కొండలు, సముద్రాలు, స్థలాలు అనే మాటలు కూడా నామవాచకాలేగా?
0: మంచి ప్రశ్న గీత. దీనికి బాలు, గిరిజ మీరు సమాధానం చెప్పండరా.
2: ఈ మాటలు కూడా నామవాచకాలే.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు, నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు చాలా చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఈ కాగితం ఏ రంగులో ఉంది?
1: తెలుపులో.
0: ఈ కాగితం?
1: నలుపు రంగులో.
0: మరి ఈ సంచి?
1: ఎరుపు రంగులో ఉంది.
0: ఇప్పుడు వినండి, ఈ తెలుపు, నలుపు, ఎరుపు అనేవి కూడా రంగుల పేర్లు కాబట్టి ఇవి కూడా నామవాచకాలే.

0: మార్చుకోవాలి.
1: నాకు అనుమానమక్కయ్యా.
0: ఏమిటిది బాలు?
1: మన కంటికి కనిపించే వాటి పేర్లన్నీ నామవాచకాలేనా?
0: అవును మరి. అయితే మన కంటికి కనిపించని రుచులు, గుణాలు మొదలైన వాటి పేర్లు కూడా నామవాచకాలే. చూడు బాలు, మామిడి పండు ఏ రుచిలో ఉంటుంది?
1: తీపిగా ఉంటుంది.
0: మరి వేప పువ్వు రుచి ఎలా ఉంటుంది గిరిజ?
2: చేదుగా ఉంటుంది.
3: అంటే తీపి, చేదు, పులుపు, వగరు మొదలైన రుచుల పేర్లన్నీ నామవాచకాలు. అంతేనా అక్కయ్య?
0: సరిగ్గా చెప్పావమ్మా గీత. అలాగే గుణాల పేర్లు కూడాను.
1: గుణాలంటే?
0: చెప్తా వినండి. వాడికి మంచి తెలివి ఉంది అంటాం, ఆమెలో వినయం ఉంది అంటాం. ఈ తెలివి, వినయం అనేవి గుణాల పేర్లు కాబట్టి అవి కూడా నామవాచకాలే. అలాగే నడక, పరుగు, నిద్ర, తిండి మొదలైన పదాలన్నీ నామవాచకాలు. తెలిసిందా?
1: తెలిసిందక్కయ్యా.
0: అయితే నామవాచకాలంటే ఏం తెలిసిందో కాస్త చెప్పండి, చూస్తాను నేను.
1: మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు,
3: నదుల పేర్లు, సముద్రాల పేర్లు, స్థలాల పేర్లు, కొండల పేర్లు,
4: వస్తువుల పేర్లు, జాతుల పేర్లు,
0: ఇవన్నీ
1: నామవాచకాలు.
0: గుడ్. ఇంకా చెప్పండి, ఇంకా ఏమేమిటో?
1: రుచుల పేర్లు,
3: రంగుల పేర్లు,
4: గుణాల పేర్లు,
1: నడక, పరుగు, పందెం మొదలైన పదాలు,
3: నిద్ర, తిండి మొదలైన మాటలు,
0: అన్నీ నామవాచకాలు. అవునా?
1: అవునక్కయ్యా.
0: ఇప్పుడు మీకు పాఠం చాలా బాగా అర్థమైంది కదా?
1: చక్కగా అర్థమైంది అక్కయ్యా.
0: వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఒకటి రెండు కొత్త పదాలు నేర్చుకుందాం, సరేనా?
1: సరే అక్కయ్యా.
0: నామకరణం అంటే ఏమిటి? మీకు ఎవరికైనా తెలుసా?
3: తెలీదక్కయ్యా.
2: నాకు తెలీదు.
1: నాకు తెలుసక్కయ్యా. నామకరణం అని మొన్న మా ఇంట్లో ఒక వేడుక జరిగింది.
0: అప్పుడేం చేశారు?
1: నాకు చెల్లి పుట్టింది. ఆ రోజు ఆమెకు శారదా అని పేరు పెట్టారు.
0: అది మన ఇళ్లలో పాపలు పుడతారనుకోండి, అప్పుడు వాళ్ళకు పేరు పెట్టాలి కదా. ఆ పేరు పెట్టడాన్ని నామకరణం అంటారు. నామం అంటే
1: పేరు,
0: నామకరణం అంటే
1: పేరు పెట్టడం.
0: గుడ్. ఇప్పుడు ఇంకో కొత్త పదం తెలుసుకుందాం, సరేనా?
1: సరే.
0: నామం అనే పదానికి సమానంగా మరో పదం ఉంది, అదేమిటో విన్నారా? చెప్పండి. తెలీదా? అలా బుర్రగోకుంటున్నారు, వినలేదా మీరెప్పుడు?
1: వినలేదక్క.
0: అయితే నేనే చెప్పేస్తాను మరి. నామధేయం. ఏమిటి
1: నామధేయం?
0: నామం అన్న పేరే, నామధేయం అన్న
1: పేరే.
0: చూసారా, అప్పుడే ఇంకో కొత్త పదం తెలుసుకున్నారు. ఇలా కొత్త కొత్త పదాలు నేర్చుకుంటూ ఉండాలర్రా భాష బాగా రావాలంటేను.
1: తప్పకుండా నేర్చుకుంటాం అక్కయ్యా.
0: మంచిది. ఇప్పుడు మీరు నేర్చుకున్న పాఠం బాగా గుర్తుండాలంటే అభ్యాసం చేయాలి, చక్కగా మననం చేసుకోవాలి.
1: ఎలాగో చెప్పక్కయ్యా.
0: ఉండండి, మీ చేత ఇప్పుడు చేయిస్తాను.
1: సరే అక్కయ్యా.
0: గీత, తరగతులు అనే పదాన్ని నీ సొంత వాక్యంలో చెప్పు.
3: మా బడిలో 5 తరగతులు ఉన్నాయి.
0: గుడ్. బాలు, నామకరణం అనే పదాన్ని నీ సొంత వాక్యంలో చెప్పు.
1: మొన్న మా ఇంట్లో మా చెల్లెలి నామకరణం జరిగింది.
0: సరిగ్గా చెప్పావు. ఇప్పుడు నామధేయం అన్న పదాన్ని గిరిజ నీ సొంత వాక్యంలో చెప్పమ్మా.
4: మా నాన్నగారి నామధేయం రంగారావు.
0: బాగుంది. చివరిగా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సరైన సమాధానాలు ఇస్తే మీకు పాఠం బాగా గుర్తున్నట్టే. అడుగుతున్నాను మరి.
1: అలాగే అడుగక్కయ్యా.
0: పేరు అనే పదానికి మరో పేరుంది, అదేమిటో చెప్పండి.
1: నామధేయం.
0: కరెక్ట్. ఇప్పుడు గిరిజ నిన్ను అడుగుతున్నా, నామం అంటే ఏమిటి?
4: పేరు.
0: గీత, ఇప్పుడు నిన్ను, నామాలను తెలిపే పదాలను ఏమంటాం?
3: నామవాచకాలు అంటాం.
0: కరెక్ట్, కరెక్ట్ గా చెప్పారు. పిల్లలు, రేపు క్లాసులో చెప్పే పాఠాన్ని ఇవాళ్ళే నేర్చేసుకున్నారు కదా మీరు. మీ టీచర్ చెప్పేది కూడా జాగ్రత్తగా వినండి, పాఠమంతా మీ మనసులో నాటుకుపోతుంది, సరేనా?
4: అలాగే అక్కయ్యా.
0: అప్పుడే 8 అయిపోయింది కదా. బాలు, గిరిజ ఇంటికి వెళ్ళి అన్నాలు తిని పడుకోండి.
4: వస్తాం అక్కయ్యా.
0: మంచిది, వెళ్ళండి. గీత, నువ్వు పద, అమ్మ అన్నానికి రమ్మంటోంది.
3: వస్తున్నా.
5: మీరింతవరకు

0: పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మొక్కలు ఉపయోగాలు అనే పాఠం, మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠంలోని నామవాచకాలు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Ortho Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Baduri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon,
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram,
3: Bank of Baroda, Bhimavaram.
4: B. Santhentikalanu, Sakaran Cheskondi,
3: Bank of Baroda Dwara, Home Loans, Car Loans, Educational Loans,
4: Home Loans by Atitoku Vadiretu, 7.45 Sethanundi Prarambam,
3: 820 Processing Charge. లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
4: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
3: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
3: ఫోన్ 0881622345.

0: FM 90.4 రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజినెస్ మరి రోజు క్యాలెండర్ పేజీని మరో రోజు ముందుకు జరుపుతూ మరి జూలై 4వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాలని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతర్జాతీయంగా చూస్తే ఈ జూలై 4వ తేదీన ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక రాజకీయ శక్తిగా ఉన్న అమెరికా దేశం బ్రిటన్ పాలన నుండి స్వాతంత్ర్యం పొంది ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది.
0: ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చిన అత్యంత కీలకమైన అంతర్జాతీయ రోజు ఇక మన భారతదేశ స్వాతంత్ర సమర చరిత్ర మరియు విప్లవ పోరాటాల విషయానికి వస్తే ఈ జూలై 4వ తేదీకి ఒక అత్యంత మహోన్నతమైన తెలుగువారంతా గర్వించదగ్గ చారిత్రక ప్రాధాన్యతుంది. మన్యం అడవుల్లో తెల్లదొరల గుండెల్లో నిద్రపోయి గిరిజనుల హక్కుల కోసం సాయుధ పోరాటం నడిపిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు

0: 1897 జూలై 4వ తేదీన జన్మించారు. కేవలం 27 సంవత్సరాల చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన అల్లూరి గారి జన్మదినం ప్రతి తెలుగువాడి గుండెల్లో దేశభక్తిని రగిలించే ఒక సువర్ణమైన రోజని చెప్పుకోవచ్చు.
1: నిజంగా అల్లూరి గారి పేరు వింటేనే నరనరాలు వీరత్వం అనేది ఉప్పొంగుతుంది. మన తెలుగు నేల తల్లి కన్నా గొప్ప వీరుడైన ఇక ఆధ్యాత్మిక మరియు సామాజిక వికాస చరిత్రను పరిశీలిస్తే ఈ జూలై 4వ తేదీన భారతదేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఒక మహోన్నత ఆధ్యాత్మిక గురువు భౌతికంగా మనకు దూరమయ్యారు. భారతీయ సంస్కృతిని, వేదాంతాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసి యువతలో అపారమైన చైతన్యాన్ని నింపిన స్వామి వివేకానంద 1902 జూలై 4వ తేదీన తన 39వ ఏట మహాసమాధి చెందారు. చికాగో సర్వమత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం మానవ సేవయే మాధవ సేవ అన్న ఆయన సిద్ధాంతాలు నేటికి ప్రపంచానికి దిక్సూచిగా నిలిచాయి.
0: స్వామి వివేకానంద గారి స్ఫూర్తి ఎప్పటికీ అజరామరమని చెప్పుకోవాలి. వారి ఆలోచనలు దేశానికి అమూల్యమైన సంపద. ఇక ఆధునిక శాస్త్ర సాంకేతిక మరియు ఖగోళ పరిశోధనల చరిత్ర విషయానికి వస్తే ఈ జూలై 4వ తేదీన అంతరిక్ష రంగంలో ఒక అద్భుతమైన సాంకేతిక విజయం నమోదైంది. 1997 జూలై 4వ తేదీన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన పాత్ ఫైండర్ వ్యోమ నౌక అంగారక గ్రహ ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ వ్యోమ నౌక పంపిన సరికొత్త చిత్రాలు, సమాచారం ఖగోళ శాస్త్రవేత్తలకి అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి ఒక కొత్త ఉత్తేజాన్ని మరియు పునాదిని ఇచ్చాయి. నిజంగా అంతరిక్ష పరిశోధనలో అది ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు.
1: ఇక మన తెలుగు చలనచిత్ర మరియు సాహిత్య రంగానికి సంబంధించిన విశేషాల విషయానికి వస్తే ఈ జూలై 4వ తేదీన తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటి, నటుల, సాంకేతిక నిపుణుల పుట్టినరోజు ముచ్చట్లు కూడా ఉన్నాయి. మరి దక్షిణ భారత చలనచిత్ర రంగంలో గ్లామర్ మరియు అభినయంతో దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని అలరించిన 1970-80వ దశకాల్లో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమ అగ్ర కథానాయకులందరి సరసన నటించి మెప్పించిన ప్రముఖ భారతీయ సినీ నటి మంజులి గారు 1954 జూలై 4న జన్మించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్బాబు వంటి మహానటులతో కలిసి మాయదారి మల్లిగాడు, గుణవంతుడు, ఇంటింటి రామాయణం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె కథానాయికగా నటించారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఆ తర్వాతి కాలంలో సహాయ నటిగా ఎన్నో వైవిధ్యమైన భావోద్వేగాలతో కూడిన పాత్రల్లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలు చెరగని ముద్ర వేశారు.
0: ఇక మన తెలుగు సాంప్రదాయ సాహిత్య రంగానికి వస్తే కవి సింహ ఉపాధ్యాయ బిరుదాంకితుడు, ప్రముఖ తెలుగు కవి మరియు సంస్కృతాంధ్ర పండితుడు జనమంచి శేషాద్రి శర్మ గారు 1882 జూలై 4న జన్మించారు. కడప శేషశాస్త్రి గారితో కలిసి జంట కవులుగా ప్రసిద్ధి చెంది ఎన్నో పురాణాల్ని, ప్రబంధాల్ని తెలుగులోకి అనువదించి మన సాహిత్య రంగానికి అపారమైన భాషా సంపదను అందించిన మహోన్నత పండితుడైన
1: వారి భాషా సేవ ఎప్పటికీ కూడా స్మరణీయం. ఇక మన తెలుగు జానపద సాహిత్య వికాసానికి వస్తే పల్లె పదాలను, శ్రమజీవుల పాటలను, సామెతలను సేకరించి భద్రపరిచిన ప్రముఖ తెలుగు రచయిత నేదునూరి గంగాధరం గారు 1904 జూలై 4న జన్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి అంతరించిపోతున్న వందలాది జానపద గేయాలను, కథలను గ్రంథస్థం చేసి మన సంస్కృతిని సజీవంగా నిలిపిన గొప్ప పరిశోధకుడు ఆయన. అలానే మన రాజకీయ రంగానికి వస్తే సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి దోసయ్య గారు 1933 జూలై 4న జన్మించారు. అత్యంత చాకచక్యంగా సభా వ్యవహారాలు నడిపిస్తూ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడిగా, పరిపాలనా దక్షుడిగా ఆయన ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.
0: నిజంగా రోసయ్య గారి బడ్జెట్ ప్రసంగాలు వారి సమయస్ఫూర్తి రాజకీయాల్లో ఒక అధ్యాయం. ఇక మనల్ని సంగీత లోకంలో ఓలలాడిస్తూ నాటు నాటు పాటతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ ఆస్కార్ మరియు గోల్డెన్ గ్లోబ్ వేదికలపై సగర్వంగా నిలిపిన మన గర్వకారణమైన ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు ఎంఎం కీరవాణి గారు 1961 జూలై 4న జన్మించారు. క్షణక్షణం, క్రిమినల్, అన్నమయ్య నుంచి బాహుబలి, RRR వరకు ఆయన అందించిన స్వరాలు, మెలోడీలు మరియు మధురమైన గీతాలు దశాబ్దాలుగా శ్రోతల హృదయాల్ని రంజింపచేస్తూనే ఉన్నాయి.

0: ఇక అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక రంగాల విషయానికి వస్తే జులై 4వ తేదీన ఇద్దరు అంతర్జాతీయ మేధావుల జ్ఞాపకాలున్నాయి. మొదటగా అంగారక గ్రహంపై ఉన్న కాలువల లాంటి నిర్మాణాలను గుర్తించి ఖగోళ శాస్త్రంలో సంచలనం సృష్టించిన ప్రసిద్ధ ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త విజ్ఞాన చరిత్రకారుడు జియోవాన్ని షాపరిల్లి 1910 జులై 4 కన్నుమూశారు. అలానే విజ్ఞాన శాస్త్ర చరిత్రలోనే అత్యంత మహోన్నతమైన వ్యక్తి, భౌతిక మరియు రసాయన శాస్త్రాలు రెండింటిలోనూ విడివిడిగా 2 నోబెల్ బహుమతులు సాధించిన ఏకైక మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరీ 1934 జులై 4 తేదీన రేడియో ధార్మికత పరిశోధనల వల్ల కలిగిన అనారోగ్యంతో కన్నుమూశారు. రేడియం, పొలోనియం మూలకాలను కనుగొని మానవాళి వైద్య రంగానికి ఆమె చేసిన త్యాగం చరిత్రలో ఎప్పటికీ కూడా వెలకట్టలేనిది.
1: నిజమేనమ్మా, మేరీ క్యూరీ గారి జీవితం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులకి ఒక గొప్ప నిరంతర స్ఫూర్తి. ఇక మన భారతదేశ జాతీయ గౌరవానికి వస్తే, మనం సగర్వంగా ఎగురవేసే 3 జాతీయ పతాకాన్ని రూపొందించిన మహోన్నత దేశభక్తుడు పింగళి వెంకయ్య గారు 1963 జూలై 4 తేదీన కన్నుమూశారు. కృష్ణాజిల్లాకి చెందిన ఆయన గాంధీజీ పిలుపుతో భరతమాస దాస్య శృంఖలాలను తెంచే పోరాటంలో పాల్గొనడమే కాకుండా దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా మన జాతీయ జెండాను డిజైన్ చేసి చరిత్రలో అమరుడుగా నిలిచారు.
0: అలానే మన జాతీయ పతాకం ఎగిరినంత కాలం పింగళి వెంకయ్య గారి పేరు నిలిచే ఉంటుంది. ఇక గణిత మరియు చలనచిత్ర రంగాల విషయానికొస్తే సంఖ్యాశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేసి తన పేరు మీదుగా కప్రేకర్ స్థిరాంకంను కనుగొన్న ప్రముఖ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ 1886 జులై 4 కన్నుమూశారు. అలానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నువ్వొస్తావని, ప్రియరాగాలు వంటి ఎన్నో సున్నితమైన, అద్భుతమైన ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించిన ప్రతిభావంతుడైన చలనచిత్ర దర్శకుడు విఆర్ ప్రతాప్ 2011 జులై 4 తేదీన భౌతికంగా మనకు దూరమయ్యారు. మరి జులై 4 తేదీ చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన చారిత్రక పరిణామాలను చాలా చక్కగా ముచ్చటించుకున్నాం కదా. మరి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో టాపిక్ లోకి వెళ్లబోయే ముందు ఒక చక్కని పాటనైతే విందాం.
1: సో లిజనర్స్, మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తోంది, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసెటీస్ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సీపీ కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్ భీమవరం 2. సెల్ 8866558773.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు

0: ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
1: ఫోన్ 7738351695. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి మంచి పాట అయితే వినిపించావు. మరి ఈవేళ మన శ్రోతలతోటి మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో ఒకసారి చెప్తావమ్మా.
0: తప్పకుండానయ్యా. ఇప్పుడు మనమంతా మరొకసారి ఇళ్లలోంచి బయటకు వచ్చి మన వీధి వైపు చూద్దాం. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో ఒక అద్భుతమైన మనసుకి ఎత్తుకుని ట్రెండీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది వీధి అరుగు, మాయమైపోయిన సామాజిక ఇంటర్నెట్. ఈ రోజుల్లో మనకి ఏ ముచ్చట కావాలన్నా, ఏ వార్త కావాలన్నా చేతిలో ఫోన్ తీసి ఇంటర్నెట్, ఫేస్బుక్, ఎక్స్ చూస్తున్నాం. కానీ ఒకప్పుడు మన ఇంటి ముందుండే ఆ వీధి అరుగుందే అదొక పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కదా.
1: అవునమ్మా, ఈనాటి తరానికి 5G ఇంటర్నెట్ ఉంటే ఆనాటి తరానికి ఈ వీధి అరుగు అనేది ఒక అన్లిమిటెడ్ ఫ్రీ వైఫై లాంటిది. తెల్లవారుజామున పేపర్ పట్టుకుని అరుగు మీద కూర్చునే తాతయ్యల దగ్గర నుంచి మధ్యాహ్నం కాగానే కాస్త తీరిక చేసుకుని చాటలు, కూరగాయలు, గంపలు పట్టుకుని కూర్చునే పక్కింటి పిన్నులు, రాత్రి కాగానే ఊరి కబుర్లు మాట్లాడుకునే బాబాయిల దాకా అదొక పెద్ద కమ్యూనికేషన్ సెంటర్. ఊళ్ళో ఎవరింట్లో ఏం జరిగినా, ఎవరి పెళ్లి ఎప్పుడు కుదిరినా ఆ వార్తలన్నీ ముందుగా ట్రెండింగ్ అయ్యేది ఈ వీధి అరుగు మీదే.
0: అసలు ఆ రోజుల్లో ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్లే ఉండేవి కావు. మరి ఎవరైనా ఆ వీధి గుండా వెళ్తుంటే అరుగు మీద కూర్చున్న పెద్దవాళ్ళు ఒరే బాబు, ఎవరి పిల్లాడు నువ్వు, ఎక్కడికెళ్తున్నావు అని పలకరిస్తే చాలు మరి కొత్త వాళ్ళు కూడా నిమిషాల్లో క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళు. ఇక సాయంత్రం అయితే చాలు మరి పిల్లలమంతా ఆ అరుగుల చుట్టూ చేరి వామన గుంతలు, అష్టాచమ్మ, దాగుడుమూతలు ఆడుకునేవాళ్ళం. మరి పెద్దవాళ్లేమో లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఒకరికొకరు సుఖదుఖాలను పంచుకునేవాళ్ళు. మరి అప్పట్లో డిప్రెషన్లు, ఒంటరితనం లాంటి పదాలు ఎవరికీ తెలియకపోవడానికి కారణం సాయంత్రం కాగానే మనసు విప్పి మాట్లాడుకుని ఆ అరుగులే కదా.
1: అవునమ్మా, కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా తయారైందో చూసావా? ఊళ్లల్లో, నగరాల్లో ఇళ్లు కట్టేటప్పుడు అసలు అరుగులనేవే కట్టట్లేదు. రోడ్డు ముఖం కనిపించకుండా పెద్ద పెద్ద కాంపౌండ్ గోడలు, వాటికి గేట్లు, ఆ గేట్లకు మళ్లీ కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డులు, పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలియని అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అరుగుల స్థానంలోకి హాల్లో సోఫాలొచ్చేశాయి. ఆ సోఫాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కూర్చున్నా ఎవరి చేతిలో వాళ్ల స్మార్ట్ ఫోన్, పక్కనున్న మనిషితో మాట్లాడరు కానీ ఎక్కడో ఉన్న ప్రపంచంతో చాటింగ్ చేస్తూ ఉంటారు. మన ఆత్మీయత అంతా 4 ఇంచుల స్క్రీన్లో బందీ అయిపోయిందనుకో.
0: నిజం చెప్పావన్నయ్య. మరి ఆనాడు అరుగుల మీద మనుషులు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటే ఇళ్లు కలకలలాడుతూ ఉండేది. వీధంతా కూడా ఒక కుటుంబంలా ఉండేది. మరి రోజు చేతిలో ఇంటర్నెట్ ఉంది కానీ మనుషుల మనసుల మధ్య కనెక్టివిటీ పోయింది. టెక్నాలజీ పెరిగి మనం గ్లోబల్ సిటిజన్స్ అయిపోయాం. కానీ మన పక్కింటి వాళ్ళని పలకరించే ఆత్మీయతను మాత్రం కోల్పోయాం. అందుకే ఆనాటి వీధి అరుగు తెచ్చిన ఆ సామాజిక బంధం, ఆ సజీవమైన ఇంటర్నెట్ ఈ రోజు మనకి ఎంతో అవసరం.
1: నువ్వు చెప్తుంటే అసలు ఆ పాత రోజులు కళ్ల ముందు కదులుతూ ఉన్నాయమ్మా. ఆనాటి వీధి అరుగు అనేది కేవలం కూర్చోవడానికి మాత్రమే కాదు, అదొక అల్టిమేట్ మల్టీపర్పస్ హాల్. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా, అంటే పెళ్లి చూపులైనా, సీమంతమైనా, పిల్లల బారసాలైనా, ముందుగా ఆ అరుగులకే సున్నాలేసి పసుపు రాసి ముగ్గులు పెట్టి రెడీ చేసేవాళ్ళు. వచ్చిన చుట్టాలంతా హాయిగా ఆ అరుగుల మీద కూర్చుని తాంబూలాలు నవ్వులుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు.
0: ఇక పిల్లల చదువుల విషయానికి వస్తే మరి అప్పట్లో ఇంట్లో లైట్లున్నా లేకపోయినా సాయంత్రం కాగానే వీధి లైట్ వెలుతుర్లోనూ లేదంటే ఆ అరుగు మీద కూర్చుని చదువుకోవడం పిల్లలకి ఒక పెద్ద సరదా. మరి ఆ ఊరి బడిపంతులు గారు ఆ వీధి గుండా వెళ్తుంటే అరుగు మీద చదువుకుంటున్న పిల్లల్ని చూసి ఒరేయ్, ఆ లెక్క పూర్తి చేసావా లేదా, రేపు బడికిరా, నీ సంగతి చెప్తా అని అరుగు దగ్గరికే వచ్చి హోంవర్క్ అడిగిన రోజులు కూడా ఉన్నాయి. మరి అందరూ కలిసి అరుగుల మీద కూర్చుని వల్లి వేయడం వల్ల చదువు కూడా గబగబా వంట పెట్టేది.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. ఇక అన్నింటికంటే పెద్ద కామెడీ ఏంటో తెలుసా? వీధుల్లో వస్తువులు అమ్ముకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి మన ఇంటి అరిగే ఒక పెద్ద షాపింగ్ మాల్, షోరూమ్ అయిపోయేది. ఆ బట్టల వ్యాపారి గాని, ఇత్తడి సామాన్లు వాడు గాని, లేదంటే ఆ రంగురంగుల గాజులమ్మే తాత గాని రాగానే ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళంతా వచ్చి ఆ అరుగుల మీదే ల్యాండ్ అయిపోయేవాళ్ళు. ఆ వ్యాపారి తన పెద్ద మూట విప్పి చీరలన్నీ ఆ అరుగు మీద పరిచి చూడమ్మా, ఇది ప్యూర్ కాంచీపురం డిజైన్, మద్రాసుని తెచ్చా అని చూపిస్తుంటే పక్కింటి పిన్నులు, వెనకింటి అమ్మమ్మలు అందరూ కలిసి బేరాలాడడం ఒక పెద్ద ప్రహసనంగా సాగేది.
0: ఇక బట్టల మూటలని ఆ అరుగుల మీదకే పరిచేవాళ్ళు. మరి వీటన్నింటికంటే హైలైట్ ఏంటంటే ఊళ్ళో ఏ చిన్న గొడవ జరిగింది

0: రెండు కుటుంబాల మధ్య తగాదా వచ్చినా పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్లేవాళ్లే కాదు. మన ఊరి పెదరాయుడు లాంటి పెద్ద మనుషులు వచ్చి ఆ వీధి అరుగుమీదే కూర్చునేవాళ్లు. మరి ఇరుపక్షాల వాదనలు విని ఆ అరుగుమీదే పంచాయతీ తీర్పులు జరిగిపోయేవి. ఆ పెద్ద మనుషులు అరుగుమీద కూర్చుని చెప్పిన మాటకి కోర్టు తీర్పు కంటే ఎక్కువ వాల్యూ ఉండేది. అంటే అటు కోర్టుగా, ఇటు షాపింగ్ మాల్గా, అటు క్లాస్ రూమ్గా, అన్నింటికీ కూడా ఆ అరుగి ఒక వేదిక.
1: నిజం చెప్పావమ్మా. అందుకే ఆ రోజుల్లో అరుగు అనేది ఇంటికి ఒక రక్షణ కవచం లాంటిది, ఊరి బంధాలను కలిపే ఒక వంతెన లాంటిది. ఆ రోజుల్లో వీధి అరుగు అనేది కేవలం ఆ ఇంటి వాళ్ల సొత్తు మాత్రమే కాదు, అది ఊరందరిది. ఆఖరికి ఆ దారిన పోయే బాటసారులది కూడా. అప్పట్లో ప్రతి ఇంటికి ఖచ్చితంగా అరుగు ఉండేది. ఎక్కడో ఎండలో నడుచుకుంటూ వచ్చే బాటసారులు గాని, నెత్తిన పెద్ద పెద్ద బరువులు మోస్తూ వచ్చే కూలీలు గాని, కాసేపు అలసట తీర్చుకోవాలన్నా ఆ సేద తీరాలన్నా వాళ్ళకి గుర్తొచ్చేది మన ఇంటి ముందర అరిగే. అక్కడ కూర్చుని కాసేపు ఆ గాలికి చెమటలు ఆరబెట్టుకుని హాయిగా ప్రాణం లేచొచ్చినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు.
0: అసలు అప్పట్లో మన పెద్దవాళ్ల హృదయాలు ఎంత పెద్దవో చెప్పడానికి ఈ అరుగులే నిదర్శనం. మరి అరుగు మీద ఎవరు అపరిచితులొచ్చి కూర్చున్నా సరే ఇంట్లో ఉన్నవాళ్లు కసిరి కొట్టేవాళ్లు కాదు, ఎవరో పాపం ఎండలో వచ్చారు అని లోపల నుంచి చల్లటి మజ్జిగ గ్లాసు లేదా రాగి చెంబుతో నీళ్లో తెచ్చి ఇచ్చేవాళ్లు. ఇక మధ్యాహ్నం ఆకలితో అలమటిస్తూ ఎవరైనా పరాయి ఊరి వ్యక్తి ఆ అరుగు మీద కనిపిస్తే చాలు, వాళ్లెవరూ ఏ కులము ఏ ఊరో కూడా అడగకుండా ఆ అరుగు మీదే కూర్చోబెట్టి అరటి ఆకు వేసి కడుపు నిండా భోజనం పెట్టేవాళ్లు. మరి ఆ క్షణంలో ఆ అపరిచితుల పాలిట ఆ అరుగే ఒక పెద్ద దిక్కులా, ఆ ఇల్లే ఒక అన్నపూర్ణ నిలయంలా కనిపించేది.
1: కరెక్ట్ అమ్మా, అప్పట్లో హోటళ్లు లాడ్జీలు ఉండేవి కావు, ఈ అరుగులే బాటసార్లకి ఫ్రీ రెస్ట్ హౌస్లు. రాత్రి వేళ్లలో ఊరికాను ఊరి వెళుతూ దారి తప్పిన వాళ్లు, బస్సులు లేక ఆగిపోయిన వాళ్లు హాయిగా ఆ అరుగుల మీదే తుండుగుడ్డ పరుచుకుని పడుకునేవాళ్లు. ఇంటి యజమాని కూడా తెల్లవార్లు తలుపులు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోయేవాడు కాని అరుగు మీద ఎవడో పడుకున్నాడు దొంగతనం చేస్తాడేమో అని అనుమానించేవాడు కాదు. ఎందుకంటే మనుషుల మధ్య అంతటి నమ్మకం, అంతటి మానవత్వం ఉండేది. అరుగనేది ఒకరి ఆకలిని తీర్చేది, ఇంకొకరి అలసటని మార్చేది.
0: నిజమన్నయ్య, ఆనాటి ఆ అరుగుల వెనుక ఉన్నది కేవలం సిమెంట్ ఇటుకలు కావు, మన భారతీయ సంస్కృతి నేర్పిన అతిథి దేవోభవ అనే గొప్ప సంస్కారం. మన ఊళ్ళల్లో వీధి నాటకాలన్నా వీధి సినిమాలన్నా ఆ రోజుల్లో అదొక పెద్ద పండుగ. ఊళ్ళో హరికథలు బుర్రకథలు చెప్తున్నారన్నా లేదంటే ప్రొజెక్టర్ తెచ్చి తెల్లటి తెర కట్టి ఓల్డ్ క్లాసిక్ సినిమాలు వేస్తున్నారన్నా, థియేటర్లో లాగే ముందు సీట్లు బుక్ చేసుకునే సౌకర్యం లేదు కదా, అలాంటప్పుడు ఆ వీధి అరుగులే భక్తులకి ప్రేక్షకులకి ఒక విఐపి గ్యాలరీలా మారిపోయి అత్యంత కీలక పాత్ర పోషించేవి.
1: అవునమ్మా, నాటకం వేసే వేదిక కంటే ఈ అరుగుల ఎత్తు ఎక్కువగా ఉండేది. కాబట్టి ఎక్కడో వెనక కూర్చున్నా సరే స్టేజ్ మీద జరిగే సీన్లు భలే క్లియర్ గా కనిపించేవి. అందుకే సాయంత్రం 6 కాకముందే పక్కింటి పిన్నులు అమ్మములు తమ ఇళ్ల ముందరి అరుగుల మీద చాపలు తుండ్లు పరిచేసి సీట్లు రిజర్వ్ చేసుకునేవాళ్లు. ఇక ఊరి జాతరలు దేవుడి ఊరేగింపులు జరుగుతుంటే ఆ హడావుడి చూడాలి. స్వామివారి రథం గాని ప్రభలు గాని ఆ వీధి గుండా వెళ్తుంటే అరుగుల మీద నిలబడి హారతలిస్తూ దేవుడి మీద పూలు చల్లుతూ భక్తులంతా పులకించిపోయేవాళ్ళనుకో.
0: ఇక ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు లేదా సంక్రాంతి హరిదాసుల కీర్తనలు, బుడబుక్కల వాళ్ల పలకరింపులు, గంగిరెద్దుల ఆటల్లాంటి వస్తే ఆ కళాకారులకి స్టేజ్ మన ఇంటి ముందరి అరుగే. వాళ్ళ అరుగుల ముందే ఆటపాట ప్రదర్శిస్తే అరుగు మీద కూర్చుని పెద్దవాళ్లు కాస్త ధాన్యము, పాత బట్టలు లేదా 5 రూపాయల నాణము కానుకగా ఇచ్చి ప్రోత్సహించారు. అంటే అటు ప్రేక్షకుడికి సౌకర్యంగా ఇటు కళాకారుడికి ప్రోత్సాహకరంగా ఒక లైవ్ ఓపెన్ థియేటర్లా ఈ అరుగులే అప్పట్లో ఊరి సంస్కృతిని కాపాడాయి.
1: ఆటకైనా పాటకైనా జాతర కబురుకైనా ఆనాటి వీధి అరిగే ఒక పెద్ద సాంస్కృతిక వేదిక. వీధి నాటకాలు, జాతరలు, బాటసార్ల ఆకలి తీర్చిన మధురమైన జ్ఞాపకాలన్నీ వింటుంటే ఎంత హాయిగా ఉందో కదా. ఈరోజు మన కళ్ల ముందు కనిపిస్తున్న నిజం చూస్తుంటే ఎంతో బాధేస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి ఇంటికి ఒక అందమైన ఆభరణంలా మెరిసిన ఆనాటి వీధి అరుగులు ఈరోజు మెల్లమెల్లగా కనుమరుగైపోతూ ఉన్నాయి. అసలు ఈనాటి ఆధునిక కాలంలో అరుగు అనేది కేవలం ఒక పాత జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది.
0: ఇప్పుడు సిటీల దాకా ఎందుకు, మన పల్లెటూళ్ళల్లో కూడా కొత్తగా ఇళ్లు కట్టేవాళ్లు ఎవ్వరూ కూడా అరుగులు కట్టించుకోవడానికి ఇష్టపడట్లేదు. అందరికీ ప్రైవసీ కావాలి, చుట్టూ పెద్ద పెద్ద కాంపౌండ్ గోడలు ఉండాలి, స్థలం కలిసొస్తుందనో లేదంటే ఇంటి లుక్ పాడైపోతుందనో అరుగుల్ని పూర్తిగా తీసేశారు. మరొకప్పుడు వీధి అంతా ఒకే కుటుంబంలా ఉండేది, కాని ఈ రోజు అరుగుల స్థానంలోకి వచ్చిన ఆ ఎత్తైన గోడలు, క్లోజ్డ్ గేట్లు మనుషుల మధ్య కూడా అంతే ఎత్తైన దూరాల్ని పెంచేశాయి.
1: అప్పట్లో అరుగు మీద కూర్చుని ముసలివాళ్లు హాయిగా కాలక్షేపం చేసేవాళ్లు.

కాలం తెలియకుండా గడిచిపోయేది. కానీ ఈరోజు అరుగులు లేకపోయేసరికి మన నానమ్మలు తాతయ్యలు ఇళ్లల్లో నాలుగు గోడల మధ్య ఒంటరిగా బందీ అయిపోతూ ఉన్నారు. ఆ వెలితిని పూడ్చుకోవడానికి వాళ్లు కూడా టీవీలకో ఫోన్లకో అలవాటు పడాల్సి వస్తుంది. మనుషుల మధ్య ఆత్మీయమైన పలకరింపులు, కళ్లల్లో చూసినవే ఆ నవ్వులు అన్నీ మెల్లగా తగ్గిపోయి అంతా ఒక యాంత్రికమైన కృత్రిమమైన ప్రపంచంగా మారిపోతుంది. సో లిజనర్స్, వీధి అరుగు గురించిన మరిన్ని విషయాలు మనం మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక చక్కని పాట వస్తుంది, విని ఆనందించండి.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ

0: దవడ, శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
5: ఈ కళనే మరి వీధి అరుగు కనుమరుగైపోవడంతో కేవలం ఒక సిమెంట్ కట్టడం మాత్రమే పోలేదు. మన సాంప్రదాయంలో ఉన్న మానవత్వం, ఒకరికొకరు తోడుండి ఆ సామాజిక బంధం కూడా కనుమరుగైపోతున్నాయి. టెక్నాలజీ ప్రపంచాన్ని మన చేతుల్లోకి తెచ్చింది, కానీ పక్కనున్న మనిషిని మాత్రం దూరం చేసింది. ఇప్పటికైనా మనం కట్టే ఇళ్లలో కాస్తో కోస్తూ స్థలం ఉంటే ఆనాటి సంస్కృతికి గుర్తుగా ఒక చిన్న అరుగునైనా ఏర్పాటు చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా.
4: కరెక్ట్ అమ్మా, కనుమరుగైపోతున్నాయనే బాధలోనే ఒక కమ్మటి ఆశాకిరణం లాంటి ముచ్చట. సిటీలలో అరుగులు మాయమైపోయినా ఇప్పటికీ మన ఆంధ్రాలోని కొన్ని పల్లెటూళ్లలో ఆ వీధి అరుగులు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అప్పుడప్పుడు మన ఊర్లకు వెళ్లినప్పుడు ఆ అరుగుల్ని, వాటి మీద కూర్చుని ముచ్చట్లు పెట్టుకునే పెద్దవాళ్ళని చూస్తుంటే అబ్బో మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో కదా.
5: అసలు ఈ మధ్యకాలంలో మనం గమనించావో లేదో కానీ ఈ సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది యువతీ యువకులు మరి పల్లెటూరి వ్లాగ్స్ చేస్తున్నారు. వాళ్ళు కెమెరా పట్టుకుని మన పల్లెటూరి అందాలను, ఆ పచ్చటి పొలాలను చూపిస్తూ మధ్య మధ్యలో ఆ వీధి అరుగులను, వాటి మీద కూర్చుని నవ్వుతూ పలకరించే తాతయ్యలను, నానమ్మలను లైవ్ గా చూపిస్తూ ఉంటారు. మరి స్క్రీన్ మీద ఆ దృశ్యాలు చూడగానే అబ్బా, ఒక్కసారిగా మన పాత రోజుల్లోకి వెళ్లిపోయినట్లు, ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది అనుకో.
4: అవునమ్మా, ఈ డిజిటల్ కాలంలో ఇంటర్నెట్ వల్లే అరుగులు పోయాయి అనుకున్నాం, కానీ అదే ఇంటర్నెట్ లో, అదే సోషల్ మీడియాలో ఈ వ్లాగ్స్ ద్వారా మళ్ళీ మన అరుగుల గొప్పతనం ఈనాటి గ్లోబల్ ఆడియన్స్ కి, సిటీల్లో పెరిగే పిల్లలకి తెలుస్తుంది. ఆ బ్లాగ్స్ కింద కామెంట్లు చూస్తే ఎక్కడో అమెరికాలోనూ, లండన్ లోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిపోయిన మన తెలుగు వాళ్ళు, మా ఊరి అరుగు గుర్తొచ్చింది, మా చిన్నతనం గుర్తొచ్చి కన్నీళ్లొచ్చాయి అని ఎమోషనల్ అవుతూ ఉంటారు. అంటే రూపం మారి డిజిటల్ స్క్రీన్ పైకి వచ్చిన ఆ వీధి అరుగు ఇచ్చే ఆత్మీయత మాత్రం అస్సలు మారలేదనుకో.
5: చాలా చక్కగా చెప్పావన్నయ్య. మరి పల్లెటూరి వ్లాగ్స్ లో ఆ అరుగులను చూస్తున్నప్పుడు మన సంస్కృతి, మన మూలాలు ఎంత అందమైనవో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. టెక్నాలజీని వాడుకుంటూనే మన పాతకాలపు పలకరింపులను, ఆ అరుగు ముచ్చట్లను మన గుండెల్లో దాచుకోవాలి. మరి పల్లెటూళ్ళలో మిగిలి ఉన్న ఆ అరుగులే ఈ రోజుకి మన తెలుగుతనానికి నిలువెత్తు సాక్ష్యాలు.
4: చాలా బాగా చెప్పావమ్మా. పల్లెటూరి వ్లాగ్స్ లో ఆ అరుగుల్ని చూస్తుంటేనే ముచ్చటేస్తుందనుకో, కానీ అసలు మన పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఇళ్ళు కట్టేటప్పుడు ఈ అరుగుల్ని ఎంత ప్లాండ్గా ఎన్ని రకాలుగా డిజైన్ చేసేవాళ్ళో తెలుసా? అసలు అరుగు

0: ఇవి కాస్త ఎత్తుగా సొంతంగా కూర్చోవడానికి వీలుగా ప్రైవేట్ స్పేస్లా ఉండేవి. ఇక అన్నింటికంటే అందం ఆ అరుగుల మీద నిలబడే రాతి స్తంభాలు, లేదంటే టేకు కలప స్తంభాలు. ఆ స్తంభాల మీద చక్కటి సింహాల గుర్తులు, లతలు, పూల డిజైన్లు చెక్కేవాళ్ళు. సాయంత్రం కాగానే ఆ స్తంభానికి ఆనుకుని కూర్చుని ముచ్చట్లు పెట్టడంలో ఉండే ఆ కిక్కే వేరనుకో.
1: ఇక ఆ స్తంభానికి ఆనుకుని కూర్చోవడం గుర్తొస్తేనే మనసంతా హాయిగా అయిపోతుంది. ఇక వీటన్నింటికంటే అద్భుతమైన ఇంకో ముచ్చట ఏంటంటే, మరి ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూళ్లలో ఆ వీధి అరుగులే టైలరింగ్ షాపులుగా కూడా మారిపోతూ ఉంటాయి. మరి ఊళ్ళో ఉండే టైలర్ బాబాయ్ తన కుట్టు మిషన్ని తీసుకొచ్చి హాయిగా ఆ అరుగు మీద వేసుకుని కాళ్లతో తొక్కుతూ బట్టలు కుడుతుంటాడు. మరి ఆ వీధి గుండా వెళ్లే వాళ్ళంతా కూడా కాసేపు ఆ అరుగు దగ్గర ఆగి, ఏంటి బాబాయ్ మరి నా రెవిక రెడీ అయిందా అను మా వాడికి పండక్కి చొక్కా కుట్టాలను కబుర్లు చెప్తూ ఉంటారు. అంటే ఆ అరుగి ఒక కమర్షియల్ షాప్ కూడా అయిపోతుందన్నమాట.
0: కేవలం టైలరింగ్ మాత్రమే కాదమ్మా, పొద్దున్నే లేవగానే కొబ్బరి తురుముకునే పీటలు, వడ్లు దంచుకునే రోళ్లు, తిరగళ్లు కూడా ఆ అరుగుల మీదే ఉండేవి. ఆడవాళ్ళంతా అరుగుల మీద కూర్చుని ఊరు ముచ్చట్లు చెప్పుకుంటూనే అటు కుట్టు పనులు ఇటు వంట పనులు చకచక పూర్తి చేసేవాళ్ళు. అంటే మన పూర్వీకులు అరుగుని కేవలం ఒక సిమెంట్ కట్టడంలా చూడలేదు. అటు వ్యాపారానికి, ఇటు కాలక్షేపానికి, అటు గృహ పరిశ్రమలకి, అన్నింటికీ ఒక జీవన వేదికగా మార్చేశారు.
1: ఇక మన తెలుగువారి సంస్కృతిలో పల్లెటూరి అందాల్లో మరి ఈ అరుగులు, ఈ అందమైన స్తంభాలు, ఆ అరుగుల మీద నడిచే కుట్టి మిషన్ల చప్పుడు ఎప్పటికీ మరువలేవనుకో.
0: చాలా మంచి విషయమే పట్టావమ్మా. అక్కడే మన పెద్దవాళ్ల ప్లానింగ్ ఏంటో మన అందరికీ అర్థమవుతుంది. ఈ రోజుల్లో మనకి ఎండ ఎక్కువైనా వాన పడినా ఇంట్లో ఏసీలు కూలర్లు వేసుకుని తలుపులు గట్టిగా పెట్టేసుకుంటూ ఉన్నాం. కానీ అప్పట్లో ఈ వేసవికాలం వర్షాకాలంలో ఈ వీధి అరుగులు పోషించిన పాత్ర సాధారణమైంది కాదు. అసలు ఆయా కాలాల్లో వచ్చే ఇబ్బందుల నుంచి మనుషుల్ని కాపాడే పెద్ద దిక్కుగా ఈ అరుగులే నిలిచేవి.
1: అవునన్నయ్య, మరి వేసవి కాలం, అప్పట్లో కరెంటు కోతలు ఎక్కువ, అసలు ఫ్యాన్లు కూడా లేని రోజులు. మరి మే నెల వచ్చిందంటే చాలు, మధ్యాహ్నం వేడిగాలికి ఇళ్లన్నీ కూడా సెగలు కక్కేవి. అలాంటప్పుడు ఇంట్లో అస్సలు నిలబడలేక ఆడవాళ్లు, ముసలివాళ్లు అందరూ కూడా చేతి విసనకర్రలు పట్టుకుని ఆ అరుగుల మీదే ల్యాండ్ అయిపోయేవాళ్లు. ఇంటి ముందరి చెట్ల నీడ ఆ అరుగుల చల్లదనం కలిసి ఏసీ కట్టే అద్భుతమైన హాయిడిచ్చేవి. ఇక రాత్రిపూటైతే మగవాళ్లు, పిల్లలు హాయిగా అరుగుల మీదే పరుపులు, చేపలు పరుచుకుని చల్లటి వెన్నెల్లో నిద్రపోయేవాళ్లు.
0: ఆ వెన్నెల్లో అరుగు మీద నిద్రపోవడంలో ఉండే సుఖం ఏసీ రూముల్లోనూ దొరకదు కదా. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ అరుగులు రూటే వేరు. బయట కొండపోతగా వాన పడుతూ ఉంటే ఆ కప్పు కింద అరుగు మీద కూర్చుని వాన చినుకుల్ని చూడడం ఒక అందమైన అనుభూతి. ఊళ్ళో పెద్ద వాన పడి వీధులన్నీ నీళ్లతో నిండిపోయినప్పుడు పిల్లలం అంతా ఆ అరుగుల మీద కూర్చునే కాగితం పడవలు చేసి నీళ్లలో వదిలేవాళ్ళం. అలాగే వాన పడుతున్నప్పుడు ఆ చల్లదనానికి వేడివేడి మిరపకాయ బజ్జీలో పకోడీలో అరుగుల మీద కూర్చుని తింటుంటే ఆ మజానే వేరు కదా.
1: అంతేకాదు, మరి వర్షాకాలంలో రోడ్లన్నీ బురదగా మారినప్పుడు ఎవరైనా బయట నుంచి వస్తే ఆ బురద కాళ్లతో నేరుగా ఇంట్లోకి రాకుండా ఈ అరుగుల దగ్గరే కాళ్లు కడుక్కుని తుడుచుకుని లోపలకు వెళ్లేవాళ్లు. అంటే వర్షం నీరు ఇంట్లోకి రాకుండా అడ్డుకుని ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లా కూడా ఈ అరుగులు పనిచేసేవి. మరి ఎండ తగలకుండా, వాన తడవకుండా ప్రకృతిని ఆస్వాదించడానికి మన పెద్దవాళ్లు కట్టిన అద్భుతమైన ఇండోర్ అవుట్డోర్ స్పాట్ ఈ అరుగి అన్నమాట. ఏ కాలం వచ్చినా మనుషుల్ని ప్రకృతికి దగ్గరగా ఉంచుతూ ఆత్మీయతను పెంచిన ఘనత మన అరుగులదే.
0: ఇక మన ఊళ్లలో పెళ్లిళ్లన్నా పెళ్లి చూపులున్నా అప్పట్లో అదొక పెద్ద తిరునాళ్ల లాంటివన్నమాట. ఈ రోజుల్లోలాగా ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు లేని ఆ రోజుల్లో ఈ పెళ్లి హడావుళ్ళు, పెళ్లి చూపుల హడావుళ్ళు మన వీధి అరుగులు పోషించిన పాత్ర అల్లాటప్ప పాత్ర కాదమ్మా. అసలు పెళ్లి పనులన్నీ మొదలయ్యేది ఆ అరుగుల మీదే.
1: అప్పట్లో మరి అబ్బాయి తరపు వాళ్లు అమ్మాయిని చూడటానికి వస్తున్నారు అంటే ఇంట్లో ఉండేది ఒకటే చిన్న హాలు. మరి అందుకే వచ్చిన పెద్ద మనుషులందరినీ ముందుగా ఆ ఇంటి ముందరి అరుగుల మీదే కూర్చోబెట్టేవాళ్లు. అక్కడే కూర్చుని అబ్బాయి తండ్రి, అమ్మాయి తండ్రి, చుట్టాలు అందరూ కలిసి చల్లటి మజ్జిగ త్రాగుతూ ప్రాథమిక కబుర్లు మాట్లాడుకునేవాళ్లు. ఇక అబ్బాయి, అమ్మాయిలను కూడా కాసేపు ఆ అరుగు మీదే కూర్చోబెట్టి ముచ్చటగా మాట్లాడుకోమనేవాళ్లు. ఆ అరుగుల మీదే తాంబూలాలు మార్చుకుని పెళ్లిళ్లు ఖాయం చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.
0: ఇక పెళ్లి కుదిరిన దగ్గర నుంచి అసలైన పెళ్లి హడావుడు మొదలవుతుంది చూడు. అప్పుడు ఈ అరుగుల వైభోగమే వేరు. పెళ్లికి కొన్ని రోజుల ముందే ఊరి ఆడవాళ్లంతా వచ్చేవాళ్లు. ఆ అరుగుల మీద పెద్ద పెద్ద చాటలు, దంచే రోళ్లు వేసి పెళ్లి వంటకాల కోసం బొడ్లు దంచడం, పప్పులు విసరడం, పిండి వంటల కోసం బియ్యం ఆరబేయడం ఇవన్నీ ఆ అరుగుల మీదే జరిగేవి. ఒక పక్క మిషన్లలాగా చేతులు ఆడుతుంటే

0: ఇంకోపక్క పెళ్లి కబుర్లు నవ్వులతో ఆ అరుగంతా ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీసులా మారిపోయేది.
1: ఇక పెళ్లి రోజు రాని వచ్చిందనుకో, మరి ఆ పెళ్లి కూతురు ఇంట్లోని వాళ్లు, పెళ్లి కొడుకు ఇంట్లోని వాళ్లు అరుగులకి పసుపు రాసి తోరణాలు కట్టి పెద్ద పెద్ద ముక్కులు వేసేవాళ్లు. మరి పెళ్లికొచ్చే చుట్టాలకి ఇళ్లల్లో స్థలం సరిపోక మగవాళ్లంతా హాయిగా ఆ అరుగుల మీదే పరుపులు వేసుకుని పడుకునేవాళ్లు. మరి పెళ్లి బాజాలు మోగుతుంటే, మంగళహారతులు పడుతుంటే మరి వీధిలో వెళ్లే వాళ్ళంతా కూడా ఆ అరుగుల దగ్గరి ఆగి ఆ పెళ్లి కళను చూసి మురిసిపోయేవాళ్లు. మరి పెళ్లి కొడుకు ఊరేగింపుకొస్తున్నప్పుడు కూడా అందరూ అరుగుల మీద నిలబడి తలంబ్రాలు అక్షింతలు వేసి దీవించేవాడు.
0: నూటికి నూరు పాళ్ళు నిజమమ్మా. ఒక బంధాన్ని కలపాలన్నా, ఆ పెళ్లి వైభవాన్ని ఊరంతా పంచుకోవాలన్నా ఆనాటి అరుగులే పెద్ద వేదికగా నిలిచాయి. ఆ అరుగులు సాక్షిగా జరిగిన పెళ్లిళ్లలో ఉన్న ఆత్మీయత ఈనాటి ఏసీ ఫంక్షన్ హాళ్లలో అస్సలు దొరకదు. నిజంగా ఆలోచించి చూస్తే ఆనాటి వీధరుగనేది కేవలం ఒక సిమెంట్ కట్టడమో రాతి అరుగు కాదమ్మా. అది మనిషి పుట్టుక నుంచి చావుదాకా జీవితంలోని ప్రతి మలుపులోనూ ఒక విడదీయరాని భాగం.
1: నువ్వు అన్నది 100% నిజం. మరి మన జీవితంలో ఏ ఘట్టం తీసుకున్నా అక్కడ అరుగి పెద్ద దిక్కుగా నిలిచింది. ప్రతిటి పిల్లలకి చదువు సంధ్యలు నేర్పే ట్యూషన్ మాస్టర్ కి ఆ అరుగి ఒక విద్యానిలయం. ఆ మాస్టర్ అరుగి మీద కూర్చుని బెత్తం పట్టుకుంటే పిల్లలంతా క్రమశిక్షణతో చదువుకునేవాళ్లు. ఇక ఇళ్లలో జరిగే పెళ్లిళ్లు బార్సాలు వంటి శుభకార్యాలకి ఆ అరుగి తొరణాలు కట్టుకుని మురిసిపోయి ఒక కళ్యాణ మండపం. అలాని విధిలేని పరిస్థితుల్లో ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ అశుభ కార్యాల సమయంలో శోకసంద్రులు మునిగిపోయిన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే ఊరి జనం అంతా కూర్చుని దుఃఖాన్ని పంచుకునే ఓదార్పు వేదిక కూడా ఆ అరుగే.
0: అంతేకాదమ్మా, ఊళ్ళో ఏ గొడవ జరిగినా ఏ సమస్య వచ్చినా కోర్టుల దాకా వెళ్లకుండా పెద్ద మనుషులంతా చేరి న్యాయం చెప్పే ఒక గ్రామ కచేరీగా పంచాయతీ వేదికగా నిలిచింది ఆ అరుగే. ఇక ఎండనక వాననక మైళ్ల దూరం నడిచి వచ్చే అనాథలైన బాటసార్ల అలసటిని సేదని తీర్చి వాళ్ళకి చల్లటి మజ్జుగో కడుపు నిండా అన్నము పెట్టే అన్నపూర్ణ నిలయం కూడా ఆ అరుగే. అంటే మనిషి సంతోషంలోనైనా దుఃఖంలోనైనా చదువులోనైనా ఆఖరికి ఆకల్లోనైనా అరుగు అనేది మనిషి జీవిత ప్రయాణంలో ఒక నీడలా నడిచింది.
1: లిజినెస్, మరి ఈ రోజు మనం ఎంత టెక్నాలజీ యుగంలో బతుకుతున్నా, చేతిలో స్మార్ట్ ఫోన్లు పట్టుకుని ప్రపంచాన్ని చూస్తున్నా, ఆనాటి అరుగు ఇచ్చిన సామాజిక భద్రతను ఆ మానవత్వాన్ని మనం ఎక్కడా కొనలేం. ఇంటర్నెట్ లో వేల మంది ఫ్రెండ్స్ ఉన్నా లేని ఆత్మీయత ఆనాడు అరుగు మీద పలకరించే ఒక్క పక్కింటి బాబాయ్ పలకరింపులో ఉండేది. ఆస్తులు పెరిగి ప్రైవసీ పేరుతో పెద్ద పెద్ద కాంపౌండ్ గోడలు కట్టుకుని మనం అరుగులను దూరం చేసుకున్నాం. కాని ఆ అరుగుల వెనుక ఉన్న పలకరింపుల సంస్కృతిని మాత్రం మన గుండెల్లో ఎప్పటికీ దాచుకోవాలి. మన ఇళ్లలో అరుగులు కనుమరుగైపోతున్నా మన మనసుల మధ్య ఉన్న ఆత్మీయత అనే అరుగులను మాత్రం ఎప్పటికీ కూల్చేయకండి. పక్కవాడి సుఖదుఖాల్లో పాలు పంచుకునే ఆ గుణాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. మన వీధి అరుగు సామాజిక ఇంటర్నెట్. లిజనర్స్, మరింతవరకు ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి వీధి అరుగు గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0818162234545.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీల

పై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో దాహం కథ వింటారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకి 40 కిలోమీటర్ల దూరంలోని చిన్న ఊరడి మండు వేసవి రోజు ఓ మంగళవారం ఓ ఇంట్లోకి పైచే కట్టుకుని మొతక బనీన తొడుక్కున్న ఓ నల్లటి వ్యక్తి చిన్న ప్లాస్టిక్ బిందుతో వెళ్ళాడు. చూడగానే అతను వ్యవసాయ కూలి అని తెలిసిపోతుంది. బావిలోకి సాధ్యమైనంత నిశ్శబ్దంగా చేదని వేసి నీటిని ఆ మధ్య వయస్కుడు తోడసాగాడు. గిలక చప్పుడు వినిపించింది. దినపత్రిక చదువుతున్న ఆ ఇంటి యజమాని తలెత్తి చూస్తూ అడిగాడు, ఎవరదే? వెళ్ళండి వెళ్ళండి. అయ్యా, ఒక్క బొక్కిన నీళ్లు తోడుకు వెళ్తానయ్యా, అతను బతిమాలే కంఠంతో చెప్పాడు. లేదో వెళ్ళండి, అసలే రోహిణి కార్తే నీరు అడుగడుతోంది. తాగడానికి కూడా నీళ్లు లేవయ్యా, పిల్లలు దాహం అంటున్నారు, వీధి కుళాయిలో నీళ్లు రావటం లేదు, ఒక్క బొక్కిన చాలయ్యా. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. ఈ బావిని తవ్వించింది ఊరి వాళ్ళ కోసం కాదు, కసిరాడు ఆ ఇంటాయన. ఒక్క మీ బావిలోని నీళ్లే బావుంటాయయ్యా, మిగిలిన వారి బావుల్లోని నీళ్లు ఉప్పగా ఉంటాయయ్యా. కబుర్లు నేర్చావు, వెళ్ళు. కసిరి అతన్ని బయటికి పంపి గేటు మూసి లోపల గడియబెట్టాడు. అది చూసి ఇంటావిడ మనసులోనే సంతోషించింది. కోడలు తన సంతోషాన్ని దాచుకోలేదు. మంచి పని చేశారు మావగారు, సగం నీళ్లు బయట వాళ్ళు తోడుకెళ్తున్నారు, తాడు అరిగితే కొత్తది కొనడానికి ఒక్కరు ముందుకు రారు, చెప్పిందామె. ఒకరికి అలసిస్తే అలగా జనం మొత్తం వచ్చి పడతారు, భర్తను సమర్థిస్తూ చెప్పింది ఆ ఇంటావిడ. తోడిన కొద్దీ మంచినీళ్లు వస్తాయిగా, పట్టుకొనివ్వాల్సింది నాన్నగారు, కొడుకు చెప్పాడు. నువ్వు వట్టి వెర్రి వెదవ్వి అంటూ తండ్రి కోప్పడ్డాడు. తర్వాత ఆయన కుర్చీని వసారలోకి లాక్కుని అతను మళ్లీ వస్తాడేమోనని గేటు మీద ఓ కన్నేసి ఉంచి మళ్లీ పేపర్ చదువుకోసాగాడు. 2 రోజులు గడిచాయి. మధ్యాహ్నం 1:30. దాహం, 4వసారి ఆవిడడిగింది. కొంచెంసేపు ఆగాలి, జవాబు చెప్పింది నర్స్. బాగా దాహంగా ఉంది, ఓ గుక్కెడు నీళ్లు చాలు. ఆపరేషన్ చేసిన వెంటనే మంచినీళ్ళు ఇవ్వకూడదు, డాక్టర్ ఇవ్వమనేదాకా ఇవ్వను, గట్టిగా చెప్పింది నర్స్. నాలిక పిడచకట్టుకుపోయింది. కాస్తంత ఇవ్వరాదు, బలహీనంగా అడిగిందావిడ. ఇవ్వనంటే ఇవ్వనంతే, నర్స్ కసిరింది. ఆవిడ మనసు ఆ చిరాకుకి చివుక్కుమంది. దాహం అంటే ఇలా ఉంటుందన్నమాట.

0: ఉందావిడ మనసులో. మరో రెండు రోజులు గడిచాయి. విజయవాడ నుంచి ఒంగోలుకి బస్సులో వెళ్తోంది కోడలు. బిట్ట మధ్యాహ్నం కాబట్టి అందులో రోహిణి కార్తీ కాబట్టి ఎండ దంచేస్తోంది. అరగంట నుంచి ఆమెకి దాహంగా ఉంది. అద్దంకిలో బస్సు ఆగితే దిగి మంచినీళ్ళ బాటిల్లు కొనాలనుకుంది. కానీ 11 రూపాయల బాటిల్ని 12 రూపాయలు చెప్పడంతో అతనితో వాదించింది. చివరికి బాటిల్ని తిరిగిచ్చేసి డబ్బు వెనక్కి తీసేసుకుంది. వాడి దగ్గర 1 రూపాయి ఎక్కువ పెట్టి కొనదలుచుకోలేదు. ఇంకో షాపులో కూడా అదే కదా, మరో షాపులో కూడా అదే దోపిడీ. దాంతో పట్టుదలగా నీళ్ల బాటిల్ని కొనకుండానే బస్సు ఎక్కింది. బస్ బయలుదేరిన 5 నిమిషాలకే దాహం మొదలైంది. బస్ తర్వాతి ఊళ్ళో ఆగినప్పుడు ప్లాట్ఫామ్ మీదకు దిగింది. 2 షాపులు మూసున్నాయి. 3వ దుకాణంలో నీళ్ల బాటిల్ సేవ్. 2 గంటలకు పైగా దాహాన్ని అనుభవించాక ఆమె చివరికి ఒంగోలు బస్టాండ్లో దిగాక అక్కడి ఓ దుకాణంలో నీళ్ల బాటిల్ని విధి లేక 13 రూపాయలిచ్చి కొన్నది. గబగబా బాటిల్ మూతని విప్పి సగం దాకా తాగితే కాని ఆమె ప్రాణం తిరిగి రాలేదు. దాహం మహాబాధ అనుకుందామె. ఆ మర్నాడు ఇంట ఆయనకి అర్ధరాత్రి వెలకువ వచ్చింది. ఫ్యాన్ తిరగడం లేదు, కరెంటు పోయిందని గ్రహించాడు. బాగా దాహం వేస్తోంది. లేచి నీళ్లబిందె దగ్గరికి వెళ్లాడు. కాని అందులో నీళ్లు లేవు. తను నీళ్లు పట్టడం మర్చిపోయానని గ్రహించాడు. నిత్యం అర్ధరాత్రి కాని తెల్లవారుజామున కాని లేచి మంచినీళ్లు తాగడం ఆయనకి అలవాటు. మంచం పక్కన ఉన్న నీళ్ల చెంబులోని నీళ్లు తాగి పడుకుంటాడు. అది పెట్టడానికి భార్య ఇంట్లో లేదు, హాస్పిటల్లో ఉంది. కోడలి పుట్టింటికి వెళ్ళింది. దాంతో మళ్లీ పడుకున్నాడు. కరెంట్ వచ్చిన గుర్తుగా ఫ్యాన్ తిరగసాగింది. గాలికి ఒంటిమీద చెమట ఆరుతుంటే ప్రాణం హాయిగా అనిపించింది. మాగన్నుగా నిద్రపట్టింది. కానీ మళ్లీ దాహంతో చటుక్కున మెలకు వచ్చింది. ఇందాకటికన్నా ఇప్పుడు దాహం అధికమైంది. దాంతో నిద్రమత్తు వదిలింది. లేచి వంటగదిలోకి వెళ్లి నీళ్ల కోసం వెతికాడు. కాని ఎక్కడా నీళ్లు లేవు. తన కొడుకు కూడా నీళ్లు పట్టడం మరిచాడు. నాలుక పిడచకట్టుకుపోవడంతో బయటికి వెళ్లి బావిలోంచి నీళ్లు తోడుకుని తాగుదామని అనుకున్నాడు. తలుపు దగ్గరికి వెళ్లి లోపలి గడియ తీసి తలుపులాగాడు. కాని అది తెరుచుకోలేదు. అప్పుడు గుర్తుకొచ్చింది, రాత్రి తల్లికి సహాయంగా హాస్పిటల్లో పడుకోవడానికి వెళ్లిన కొడుకు బయట నుంచి తాళం వేసుకుని వెళ్లాడని. తెల్లవారుజామున వచ్చినప్పుడు తనకి నిద్రాభంగం కలగకుండా ఉండాలని అతను ఆ పనిచేశాడు. వంటగదిలోంచి బయటికి ఉన్న కటకటాల తలుపుకి లోపల వైపు తాళం వేసి ఉంది. దాని తాళం చెవి తన భార్య ఎక్కడ పెట్టి వెళ్ళిందో తెలియదు. ఎంత వెతికినా అది కనిపించలేదు. దాహం బాధని తట్టుకోలేకపోయాడాయన. కొడుకు ఎప్పుడు వస్తాడా అని మేలుకుని ఎదురుచూడసాగాడు. ఆ దాహంతో తను మరణిస్తానేమోనన్న భయం కూడా కొద్దిసేపటికి ఆయనకు కలిగింది. తెలతెలవారుతుండగా కొడుకు వచ్చిన సూచనగా స్కూటర్ హెడ్లైట్ కాంతి కిటికీలోంచి లోపలికి పడింది. ఆయన లేచి గట్టిగా అరిచాడు, త్వరగా తలుపు తీ. కొడుకు తలుపు తీయగానే వేగంగా బావి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి గబగబా ఓ బకెట్ నీళ్లు తోడుకుని దోసేళ్లతో నీళ్లని ఆత్రంగా తాగాడు. అప్పటికి కాని ఆయనకి ఉపశమనం కలగలేదు. 2 వారాల తర్వాత ఓ రోజున, అయ్యా ఒక్క బొక్కిని నీళ్లు తోడుకుని వెళ్తానయ్యా. చేతిలో పేపర్ని చదివి ఆ ఇంటాయన్ని ఇదివరకటి వ్యవసాయ కూలి భయంగా అడిగాడు. అలాగే, కావలసినన్ని తోడుకెళ్ళు. ఆ ఇంట్లోంచి 3 కంఠాలు ఒకేసారి బదిలిచ్చాయి. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో దాహం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్.

0: 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. శ్రవణ నక్షత్రం సందర్భంగా జువల్పాలెం రోడ్లో ఉన్న పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శాంతి కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. డీజేఆర్ సత్రం వంశ పారంపర్య ధర్మకర్త చైర్మన్ మంతెన రామ్కుమార్ రాజు, సభ్యులు ఈవో ఎం సత్యనారాయణ రాజు, పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు పొందారు. విభజిత జిల్లాల వారీగా ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులో సమన్యాయం జరుగుతుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో జిల్లా స్థాయి కౌన్సిల్ సమావేశాన్ని ఆమె శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఇటీవల విడుదలైన రాష్ట్రపతి ఉత్తర్వులు, 2025 డ్రాఫ్ట్ మార్గదర్శకాలు కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపును పూర్తిగా పరిశీలించి నివేదిక పంపనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏ ఉద్యోగి నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాళ్ల మండలం పెద అమిరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఫారాలు అందయ్యా, వాటిని సక్రమంగా పూర్తి చేశారా అని అడిగి తెలుసుకున్నారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పన లక్ష్యంగా చేపట్టినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ ఫారాల పంపిణీ 99.70%, డిజిటలైజేషన్ ప్రక్రియ 44.48% పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పని చేయాలని బూత్ లెవెల్ అధికారులు రెవెన్యూ సిబ్బందితో జరిగిన సమీక్షలో ఆదేశించారు. ప్రజలు నింపి ఇచ్చిన ఫారాలను 4 రోజుల్లో డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని కలెక్టర్ నాగరాణి అన్నారు. 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలలో భాగంగా చిన అమిరం పంచాయతీలో శుక్రవారం ప్రత్యేక పీజీఆర్ఎస్ ను నిర్వహించారు. పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, జిల్లా స్థాయి అధికారులు నియోజకవర్గానికి రావడం, స్థానిక అధికారుల సమన్వయంతో పనిచేయడం వల్ల సమస్యలు మరింత సులభంగా పరిష్కారం అవుతాయని అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో అవకతవకలు, అక్రమాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తెరపైకి తెచ్చింది. తొలుత ప్రతి జిల్లాకు ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు నిర్వహించనున్నారు. సబ్ రిజిస్టార్, ఒక గుమాస్తా ఉంటారు. మిగిలిన వారంతా ఔట్సోర్సింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తారు. ఏదో ఒక ఏజెన్సీ ఈ బాధ్యతలు నిర్వహించనుందని అంచనా వేశారు. ఇది అమల్లోకి రావడానికి కాస్త సమయం పట్టనుంది. గతంలోనూ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళిక చేశారు. కొనుగోలుదారులు ముందుగా డేటా సెంటర్కు వెళ్లి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. సదరు భూమి ప్రైవేటుదా, ప్రభుత్వానిదా, అమ్మకందారు పేరు మీదే ఉందా, ఆయనే అనుభవిస్తున్నారా వంటి అంశాలను పరిశీలించి డేటా సెంటర్ ఆమోదముద్ర వేసేలా చర్యలు తీసుకున్నారు. దీని ఆధారంగా సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేయాలని గతంలో సంకల్పించారు. విబిజి రామ్జీ పథకం గ్రామాల అభివృద్ధికి దోహదపడుతోందని ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి కొత్తపేటలో ఇటీవల ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేసిన చెరువు గట్టిపై ఆయన శుక్రవారం మొక్కలు నాటి ఈ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. చెరువుల ప్రక్షాళన, గట్లపై విద్యుత్ సౌకర్యంతో నడక మార్గం ఏర్పాటు చేయాలనే తన సంకల్పానికి ఈ పథకం దోహదపడుతుందని తెలిపారు. పలు ప్రాంతాలలో పుంత మార్గాలు, శ్మశానాలు సైతం ఆక్రమణకు గురయ్యాయని అన్నారు. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా గుర్తించి తొలగిస్తామని స్పష్టం చేశారు. భీమవరం పట్టణ పరిధి నర్సయ్య అగ్రహారంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ ఈరోజు జరుగుతుందని స్థానిక అల్లూరి సీతారామరాజు సేవా సమితి ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు. భీమవరం పట్టణ పరిధిలో పలు హోటళ్లలో వ్యర్థాలు, మురుగును శుద్ధి చేయకుండా నేరుగా డ్రైన్లు కొన్ని చోట్ల రోడ్లపైకి వదిలివేస్తూ ఉండడంతో భరించలేని దుర్వాసన వస్తోంది. ఇలాంటి కాలువల్లో పూడిక తీయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పారిశుద్ధ్య కార్మికులు వాపోతూ ఉన్నారు. మరోపక్క హోటళ్ల ఎదుట ద్విచక్ర వాహనాలను అడ్డదిడ్డంగా రహదారిపై ఆపివేస్తూ ఉన్నారు. నిత్యం రద్దీగా ఉండే జువల్పాలెం రోడ్లో పలుచోట్ల ఇలాంటి పరిస్థితితో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీలోంచి బయటపడే క్రమంలో కొందరు వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. వాతావరణం చల్లబడింది, సార్వా సాగుకు అనుకూలంగా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 రోజుల నుంచి రైతులు చకచక నారుమడులు పనులు చేస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వా నారుమడులు 11,000 ఎకరాలకు 9,000 ఎకరాల్లో పూర్తయ్యాయి. మిగిలినవి 2,000 ఎకరాల్లో నారుమడులు,

రోజుల్లో వేసేలా పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. ఏలూరు జిల్లాలో 8,946 ఎకరాల్లో నారుమళ్లు పనులు జరుగుతూ ఉన్నాయి. 6,500 ఎకరాల్లో నారుమళ్లు పూర్తయ్యాయి. రానున్న 10 రోజుల్లో వర్షాలు కురిస్తే నాట్లు వేయడానికి మరింత అనువుగా ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

అంటే గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్. కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: FM 90.4.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిసనర్స్, ఆయన స్వరపరిచిన పాట వింటే గుండెల్లో ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది. ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే థియేటర్లో ఉన్న ప్రేక్షకుల రోమాలు నిక్కుబుడుచుకుంటాయి. ఒకవైపు అన్నమయ్య లాంటి భక్తితత్వాన్ని, మరోవైపు గరణ ముగుడు లాంటి పక్కా మాస్ బీట్స్ని, ఇంకోవైపు బాహుబలి లాంటి అంతర్జాతీయ స్థాయి ఎపిక్ మ్యూజిక్ని అవలీలగా అందించగల ఏకైక స్వర సంచలనం ఆయన. తెలుగు సినిమా మ్యూజిక్ను గల్లీ నుండి ఢిల్లీ దాకా, అక్కడ నుండి ఏకంగా హాలీవుడ్ ఆస్కార్ వేదిక వరకు తీసుకెళ్లి తెలుగువాడి స్వర వైభవాన్ని ప్రపంచానికి చాటిన మన కోడూరి మరకతమణి కీరవాణి గారు, మన MM కీరవాణి. టాలీవుడ్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మారుమూగుతున్న ఒక అద్భుతమైన నాద సామ్రాజ్యం వైపు అడుగులు వేయబోతున్నాం ఆయన, మన ఆస్కార్ విజేత MM కీరవాణి గారు. ఆయన మ్యూజికల్ జర్నీ, ఆ అద్భుతమైన తొలి అడుగుల ముచ్చట్లను తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించిన కీరవాణి గారికి చిన్నతనం నుంచి సంగీతం ప్రాణం. కీరవాణి గారు తొలినాళ్లలో ఎన్నో కష్టాలు చూశారు. సహాయ సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి కల్కి అనే సినిమాతో పూర్తిస్థాయి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. కాని రామ్ గోపాల్ వర్మ గారి క్షణం క్షణం సినిమాతో ఆయన అందించిన మ్యూజిక్ టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈయన తెలుగులో కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో MM క్రీమ్ గా మూడు వేర్వేరు ఇండస్ట్రీలో సూపర్ హిట్ మ్యూజిక్ అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు మమత తెలుగు చిత్రం ద్వారా MM కీరవాణి సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. మరప్పటి నుండి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 100 వరకు చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నారు.

ఈయన మొదటి సినిమా రామోజీరావు నిర్మించిన మనసు మమత అనే చిత్రం. తర్వాత అదే సంస్థలో పీపుల్స్ ఎన్కౌంటర్, అమ్మ, అశ్విని తదితర చిత్రాలకు పనిచేశారు. రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం ఆయనకి మంచి ప్రేరణనిచ్చింది. తర్వాత రాఘవేంద్రరావు గారితో 27కి పైగా సినిమాలు చేశారు. తర్వాత రాజమౌళి దర్శకుడిగా వచ్చిన అన్ని సినిమాలకు ఆయనే సంగీత దర్శకత్వం వహించారు. కీరవాణి గారు సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి సీతారామయ్య గారి మనవరాలు, క్షణక్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, ఛత్రపతి, సింహాద్రి, అనుకోకుండా ఒకరోజు, ఆపద్ బాంధవుడు, శుభ సంకల్పం, పెళ్లి సందడి, సుందరకాండ. కీరవాణి గారి మ్యూజిక్ లో ఒక పెద్ద మ్యాజిక్ ఉంది. ఆయన కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో చేసిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలకు అందించిన క్లాసికల్ మరియు భక్తి సంగీతం ఒకెత్తైతే, తన తమ్ముడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి చేసిన స్టూడెంట్ నెంబర్ 1 నుండి సింహాద్రి, మగధీర, ఈగ, బాహుబలి వరకు సృష్టించిన మ్యూజికల్ సెన్సేషన్ మరొకెత్తు. రాజమౌళి విజువల్స్ కి కీరవాణి గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లలో ప్రేక్షకులకు పునకాలు రావాల్సిందే. అందుకే వీరిద్దరి కాంబినేషన్ ని టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ బ్రదర్స్ కాంబో అని అంటారు. ఇక చరిత్ర సృష్టించిన ఆ క్షణం మన కళ్ల ముందే జరిగింది. లిజనర్స్, మరి త్రిబులర్ సినిమాలో కీరవాణి గారు స్వరపరిచిన నాటు నాటు అనే పాట ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి హంగామా చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ అద్భుతమైన

పాటకు గాను ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు అలానే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కాయి. ఒక తెలుగు సినిమా పాట హాలీవుడ్ దిగ్గజాల నుండి నిలబడి ఆస్కార్ స్టేజ్ పై గెలవడం యావత్ భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన అత్యున్నత గౌరవం. అదే సమయంలో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఇక ఎస్ రాజేశ్వరరావు గారు, కెవి మహాదేవన్ వంటి ఉత్తండుల నిష్క్రమణానంతరం నేటితరం తెలుగు సంగీత దర్శకుల్లో సంగీత ప్రధాన చిత్రాలకు సంగీతం సమకూర్చగల ఒకే ఒకనిగా పేరొందాడు. వ్యాపారాత్మక సినిమాల్లోనూ సంగీత విలువలతో రాగాలు కట్టి మెప్పించగల దిట్ట గాయకునిగాను పలు తెలుగు హిందీ చిత్రాల్లో తన గొంతు వినిపించాడు. కీరవాణి స్వరపరిచి ఆలపించిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, మాతృదేవోభవ పటుగ్గాను గీత రచయిత వేటూరి సుందరమూర్తి జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ గీతం అవార్డందుకున్నారు. ఒక సాధారణ మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక లెజెండ్ కి మధ్య తేడా ఏంటో తెలుసా? సాధారణంగా ట్యూన్ బాగుంటే పాట హిట్ అవుతుంది, కానీ ఆ పాట వెనుక ఉన్న కథను, ఆ పాత్రల ఎమోషన్ను గుండెల్లోకి ఇంకించేలా సంగీతాన్ని అమర్చడం కేవలం కొందరికే సాధ్యం. ఆయన మ్యూజిక్ అందించే విధానం, ఆయన స్వరపరిచే శైలిలో మిగతా సంగీత దర్శకులతో పోలిస్తే ఆయనకున్న ఆ అరుదైన విలక్షణత మరియు తేడాల గురించి మాట్లాడుకుందాం. ఇవాళ రోజుల్లో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ముందుగా ఒక వెస్ట్రన్ లేదా క్యాచీ డ్రమ్స్ బిట్ తయారు చేసి ఆ తర్వాత దానిపై పదాలు రాయమని గీత రచయితలకు చెప్తారు. కానీ కీరవాణి గారి శైలి దీనికి పూర్తిగా భిన్నం. కీరవాణి గారు కథను, ఆ సిచ్యువేషన్ను బట్టి ముందుగా సాహిత్యాన్ని చదువుతారు. ఆ పదాల్లోని భావం ఏంటో తెలుసుకుని ఆ పదాల నడకకు తగ్గట్టుగా ట్యూన్ కడతారు. అందుకే ఆయన పాటల్లో ప్రతి అక్షరం మనకు చాలా స్పష్టంగా వినబడుతుంది. కీరవాణి గారు కేవలం స్వరకర్త మాత్రమే కాదు, పెళ్లి సందడిలోని కొన్ని పాటలు, ఛత్రపతిలోని కొన్ని పాటలను ఆయనే స్వయంగా రాశారు. ఒక రచయిత మనస్తత్వం ఉండటం వల్లే మిగతా వారికంటే ఆయన పాటల్లో భావం అంత లోతుగా ఉంటుంది. మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు సినిమా అంతటా ఏదో ఒక లౌడ్ డ్రమ్స్ లేదా కీబోర్డ్ మ్యూజిక్ ఇస్తూ థియేటర్ని హోరెత్తించాలని చూస్తారు, కానీ కీరవాణి గారి ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ మ్యూజిక్ ఇవ్వాలో, అంతకంటే ఎక్కువగా ఎక్కడ మ్యూజిక్ ఆపేయాలో ఆయనకు బాగా తెలుసు. ఈగ సినిమా తీసుకోండి, లేదా మగధీరా క్లైమాక్స్ తీసుకోండి, కొన్ని అత్యంత ఎమోషనల్ సీన్లలో ఆయన ఒక్కసారిగా మ్యూజిక్ మొత్తం ఆపేసి నిశ్శబ్దాన్ని వదులుతారు. ఆ నిశ్శబ్దం థియేటర్లలో ప్రేక్షకుడి గుండెల్లో ఒక రకమైన భయాన్ని, ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది. నిశ్శబ్దాన్ని కూడా ఒక ఇన్స్ట్రుమెంట్లా వాడటం కీరవాణి గారి ముద్ర. సాధారణంగా ఒక పాట హిట్ అయితే అదే సింగర్తో వరుసగా 10 పాటలు పాడించడం ఇండస్ట్రీలో చూస్తుంటాం, కానీ కీరవాణి

ప్రతి పాటకు ఒక సరికొత్త గొంతును వెతుకుతారు. కానీ కీరవాణి గారు ప్రతి పాటకు ఒక సరికొత్త గొంతును వెతుకుతారు. ఆయన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారితో ఎన్నో క్లాసిక్స్ పాడించడమే కాకుండా కేవలం ఆ పాట మూడ్ కోసం కొత్త సింగిళ్లను పరిచయం చేసేవారు. అవసరమైతే తన గొంతులోని బేస్ ని వాడుకుంటూ ఛత్రపతిలోని అగ్నిస్కరణ శ్లోకం లాంటి పవర్ఫుల్ ట్రాక్స్ ని ఆయనే స్వయంగా పాడి ఆ సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. పాత్ర స్వభావాన్ని బట్టి సింగర్ ని ఎంచుకోవడంలో ఆయనకు సాటి ఎవ్వరూ లేరు.

చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఒకే జోనర్ కి పరిమితం అవుతారు. కొందరు కేవలం మెలోడీస్ బాగా చేస్తారు, కొందరు కేవలం మాస్ బీట్స్ కొడతారు. కానీ కీరవాణి గారు రేంజ్ వేరు. ఆయన ఒకవైపు అన్నమయ్యలోని రామచంద్రుడి తత్వాన్ని క్లాసికల్ రాగాలతో పలికిస్తూనే వెంటనే సింహాద్రిలోని సింగమలై అంటూ మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పిస్తారు. ఈ విలక్షణతే ఆయన్ని 3 దశాబ్దాలుగా 1 రేంజ్ లో నిలబెట్టింది. మిగతా డైరెక్టర్లు ట్రెండ్ ను ఫాలో అయితే కీరవాణి గారు మాత్రం కథను నవరసాలను నమ్ముకుని ట్రెండ్ సెట్ చేస్తారు. కీరవాణి గారి సంగీతంలో ఉండే గొప్పతనం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కానీ ఒక అద్భుతమైన ట్యూన్ కట్టిన తర్వాత ఆ పాటలోని పూర్తి ఎమోషన్ ను ప్రేక్షకుడి గుండెల్లోకి దించాలంటే నా గొంతు తప్ప మరెవరి గొంతు న్యాయం చేయలేదు అని ఆయనే మైక్ ముందుకొచ్చి స్వయంగా పాడిన పాటలు కొన్నున్నాయి. ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ వెనుక వచ్చే ఆ ఇంటెన్స్ బిట్స్ కూడా ఆయనే పాడి సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. కేవలం ఆవేశమే కాదు, బాధను విరహాన్ని గుండె లోతుల్లోని వేదనను పలికించడంలోనూ ఆయన గొంతుకు తిరగలేదు. ఈ ఎవర్ గ్రీన్ జోలపాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడి

ఇప్పటికీ సినిమా చివరిలో వచ్చే ఒక సాడ్ బిట్ వర్షన్ ని కీరవాణి గారు చాలా లో పిచ్ లో ఎంతో ఆతృతతో పాడతారు. ఆ వర్షన్ వింటే మనసు చాలా బరువెక్కుతుంది. మరి నాగార్జున మ్యూజికల్ హిట్ క్రిమినల్ లో హీరోయిన్ చనిపోయాక వచ్చే ఆ విరహ వేదన బిట్ సాంగ్ ని కీరవాణి గారు తన గొంతుతోని పలికించి ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టించారు. భక్తిరస చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నప్పుడు ఒక భక్తుడి ఆవేదనను ఆ నమ్మకాన్ని చూపించడానికి ఆయనే గాయకుడిగా మారారు. రామదాసు కథలో వచ్చే కొన్ని ముఖ్యమైన సాంప్రదాయ శ్లోకాలను ఆయనే స్వయంగా ఆలపించి ఆనాటి భక్తి వాతావరణాన్ని కళ్ల ముందుకు తెచ్చారు. ఇక రాజన్నలోని అమ్మ అవని ఒక సామాజిక పోరాట నేపథ్యంలో సాగి ఈ సినిమాలో దేశభక్తిని మాతృభూమిపై ఉన్న ప్రేమను చాటే బిట్స్ ఆయనే పాడారు.

ఇక బాహుబలి 2లోని ఒక ప్రాణం భారతీయ సినీ చరిత్రలోని మైలురాయి అయిన బాహుబలి పార్ట్ 2 ప్రారంభంలో టైటిల్స్ పడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఒక ప్రాణం ఒక త్యాగం అనే పాటను కీరవాణి గారి పాడారు. కథలోని మొత్తం సారాంశాన్ని అమరేంద్ర బాహుబలి వ్యక్తిత్వాన్ని తన గంభీరమైన గొంతుతో వివరిస్తూ ఆయన పాడిన తీరు సినిమాకి ఒక అద్భుతమైన గైడ్లా నిలిచింది. ట్యూన్ కట్టడమే కాదు, ఆ ట్యూన్లోని ఆత్మను తన సొంత గొంతుతో ప్రేక్షకుల హృదయాల్లోకి నేరుగా ఇంకించగలగడం కీరవాణి గారి ప్రత్యేకత. అందుకే ఆయన పాడిన ప్రతి చిన్న బిట్ సాంగ్ కూడా మనకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఒక ప్రతిభావంతుడైన కళాకారుడికి ఆయన చేసే పని అతిపెద్ద పురస్కారం. కానీ ఆ ప్రతిభను గుర్తించి ప్రభుత్వాలు, ప్రతిష్టాత్మక సంస్థలు ఇచ్చే అవార్డులు ఆ కళాకారుడి కీర్తిని చరిత్రలో శాశ్వతంగా నిలబెడతాయి. ఆయనకు జాతీయ అవార్డులు, ప్రతిష్టాత్మక నంది అవార్డులు, అంతర్జాతీయ ఆస్కార్ మరియు ఫిల్మ్ఫేర్ పురస్కారాలను తెచ్చిపెట్టిన ఆయా అపురూప చిత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కీరవాణి గారి అవార్డుల ప్రస్థానంలో ప్రపంచ సినిమా చరిత్రలోని అత్యున్నతమైన అధ్యాయం త్రిబులార్. ఈ చిత్రంలో ఆయన స్వరపరిచిన నాటు నాటు అనే పాట ప్రపంచాన్ని ఎలా ఊపేసిందో మనకు తెలుసు. కీరవాణి గారి కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా హిస్టరీలోనే అన్నమయ్య ఆడియో ఒక సంచలనం. అన్నమాచార్యుల కీర్తనలకు క్లాసికల్ రాగాలను అద్ది కీరవాణి గారు చేసిన స్వరకల్పనకు గాను భారత ప్రభుత్వం ఆయనకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందించింది. ఈ సినిమాలోని పాటలు ఈ రోజుకి ప్రతి తెలుగు ఇంట్లో ఉదయాన్నే వారు మోగుతూనే ఉంటాయి. ఇక అలాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది అవార్డులను కీరవాణి గారు ఏకంగా 11 సార్లు అందుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. అందులో ముఖ్యమైన చిత్రాలు క్షణక్షణం, ఆయనకు లభించిన తొలి నంది అవార్డు చిత్రం. ఇందులోని వినూత్నమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, మెలోడీలు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. ఇక తర్వాత పెళ్లి సందడి. ఈ సినిమా కేవలం పాటల వల్లే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులోని లవ్ మెలోడీస్ గాను ఆయనకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డు దక్కింది. ఇక అన్నమయ్య జాతీయ అవార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నంది అవార్డును క్లీన్ స్వీప్ చేసింది ఈ చిత్రం. తరువాత ఛత్రపతి, మగధీర, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ చిత్రాలకు కీరవాణి గారు అందించిన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారం లభించాయి. రాజన్న, బాహుబలి, ద బిగినింగ్, రాజన్నలోని దేశభక్తి గీతాలకు అలానే భారతీయ సినిమా స్థాయిని పెంచిన ఎపిక్ వండర్ బాహుబలికి గాను ఆయన నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. దక్షిణాది సినిమాలకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా కీరవాణి గారు సుమారు 8 సార్లు అందుకున్నారు. 1992 గరణామకుడు, 1997 అన్నమయ్య, 2009 మగధీర, బాహుబలి సిరీస్ చిత్రాలు ఆయనకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిల్మ్ఫేర్ బ్లాక్ బస్టర్ అవార్డులను తెచ్చిపెట్టాయి. చిన్న బడ్జెట్ సినిమా అయినా, ఆస్కర్ రేంజ్ సినిమా అయినా తన స్వరంలో ఉన్న సృజనాత్మకతను నమ్ముకుని అవార్డులను తన ఇంటి అడ్రస్ గా మార్చుకున్న మన నాథ బ్రహ్మ ఎంఎం కీరవాణి గారు ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ అరుదైన మ్యూజికల్ లెజెండ్. లిజనర్స్, మరీరోజు కీరవాణి గారి జన్మదినం సందర్భంగా ఆయనకు సంబంధించి కొన్ని సినీ విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరోమారు రేడియో విష్ణు 90.4 తరపు నుండి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. అలా నాటి ఆణిముత్యాల లాంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో. అటువంటి పాటలతో మా శ్రోతలందరినీ అలరించడానికి ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాల కార్యక్రమాన్ని విని ఆనందించండి. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన అలనాటి పాటలు కొన్ని విందాం. కార్యక్రమంలో ముందుగా బి విఠలాచార్య దర్శకత్వంలో 1964 విడుదలైన చిత్రం అగ్గిపెడుగు. ఎన్టీ రామారావు, కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన పాట వింటారు. సి నారాయణ రెడ్డి రచనలో ఏమో ఏమో ఇది పాట మీకోసం. సంగీతం రాజన్ నాగేంద్ర సమకూర్చారు. మరి ఈ పాట విందామా?

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన ఏమో ఏమో ఇది అగ్గిపెడుగు చిత్రం నుంచి విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు ఎన్టీ రామారావు, జమున జంటగా నటించిన 1963 నాటి చిత్రం అడుగు జాడలు. ఈ చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన మల్లెలు కురిసిన చల్లని వేళ్లలో పాట వింటారు. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం మాస్టర్ వేణు.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్.

విమవరం సెల్ 9849124000. అడుగుజాడలు చిత్తం నుంచి మంచి పాట విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి జంటగా నటించిన చిత్రం ఆరాధన. 1962 విడుదలైన ఈ చిత్రంలో ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన ఇంగ్లీష్లోన మ్యారేజీ పాట వింటారు. గీత రచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఆరాధన చిత్రం నుంచి ఇంగ్లీషులో నా మ్యారేజ్ పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట ఎన్టీ రామారావు, జయలలిత జంటగా నటించిన చిత్రం గోపాలుడు భూపాలుడు. ఈ చిత్రం నుంచి ఒకసారి కలలో రావయ్య పాట వింటారు. ఎస్ జానకి ఘంటసాల ఆలపించిన ఈ గీత రచన ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపాణి.
2: ఒకసారి

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: గోపాలుడు భూపాలుడు చిత్రం నుంచి ఘంటసాల జానకి గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు తల్లిదండ్రులు ఈ చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి గానం చేసిన మనిషిని చూశాను, ఒక మంచి మనిషిని చూశాను పాట వింటారు. గీత రచన ఆత్రేయ, సంగీతం ఘంటసాల.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: తల్లిదండ్రుల చిత్తు నుంచి ఘంటసాల యజ్ఞానికి గానం చేసిన మనిషిని చూశాను ఒక మంచి మనిషిని చూశాను పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట భలే అబ్బాయిలు. ఈ చిత్రం నుంచి ఘంటసాల జానకి ఆలపించిన గులాబీలు పూచే వేళ పాట వింటారు. సాహిత్యం కొసరాజు అందించగా సంగీతం ఘంటసాల సమకూర్చారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ల వరకు షోరూమ్స్ కి

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavaripu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: హాయ్ హలో లిస్నర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వైనోదాల సంగమం. నేను మీ ఆర్జే ఉదయ. లిస్నర్స్, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు, కానీ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చిన వేళ విశేషమేమో కానీ అమ్మమ్మల కాలంనాటి ఇత్తడి, రాగి, కంచు, అల్యూమినియం పాత్రలన్నీ క్రమంగా పక్కకెళ్ళాయి. ఇది మాత్రం వంటింటి రారానిగా వెలిగిపోవడమే కాకుండా ఇంటి నిర్మాణంలోనూ అలంకరణలోనూ అందంగా మెరుస్తోంది. సరికొత్త డిజైనర్ లుక్తో విభిన్న రంగుల్లో భిన్న డిజైన్లోనూ హుందాగా కనువిందు చేస్తోంది. భోజనాల ప్రహసనం పూర్తయ్యి ఇల్లంతా సర్దుకొని తీరిగ్గా కాసేపు విశ్రమిద్దామనుకునే వేళ స్టీల్ సామాన్లు అంటూ చెవులు చిల్లులు పడేలా వీధిలో కేకలు. ఇంకే నిద్ర పడుతుంది ఆ సగటు ఇల్లాలకి. లేని ఓపిక తెచ్చుకొని మరీ ఇంట్లో వాళ్ళంతా తీసి పారేసిన పాత బట్టలు, అవసరమైతే తీయనివి కూడా తీసేసి ఓ డబ్బానో గిన్నో కొంటే కానీ మనసు శాంతించదు. ఆ నగదని పదే పదే చూసుకుంటూ పెద్ద ఘనకార్యం చేసినట్లో, ప్రపంచ యుద్ధంలో గెలిచినట్లో మురిసిపోతుంది. అంతగా మధ్యతరగతి మహిళ మనసుల్ని ఆకట్టుకున్న వస్తువు ఏదైనా ఉందంటే ఇప్పటికీ అది స్టీలు సామానే. ఒక తరం వెనక్కి వెళ్తే అప్పట్లో అమ్మాయి కొత్త కాపురానికి అవసరమయ్యే స్టీలు సామాన్లన్నీ ఆ తల్లి ఇలానే కొని దాచి పుట్టింటి సారీగా ఇచ్చేది. సో లిసనర్స్, మరి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, దాన్ని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మొదట్లో ఏవో గిన్నెలు, గరిటెలు, డబ్బాలకే స్టీలు వాడకం పరిమితం. క్రమంగా కుక్కర్ల నుంచి ఫ్రిడ్జ్ల వరకు అన్ని స్టీలు రూపుదాల్చాయి. ఆ తర్వాత కాపర్ పూతని, టెఫ్లాన్ కోటింగ్ని పులుముకోవడంతో దీనికి తిరుగు లేకుండా పోయింది. అలాంటి స్టెయిన్లెస్ స్టీల్ని 1913లో బ్రిటన్లో కట్లరీ పరిశ్రమకి కేంద్రమైన షెఫిట్కి చెందిన హ్యారీ కనుగొన్నారు. అప్పట్లో ఈ తుప్పు పట్టని స్టీల్ని కనుగొనడానికి బలమైన కారణం ఉంది. ఐరోపా దేశాల్లో మొదటి ప్రపంచ యుద్ధ వాతావరణం అలుముకుంది. ఉక్కు కవచాలు, తుపాకులు త్వరగా తుప్పు పట్టి పాడైపోయేవి. దాంతో స్టీల్కి విభిన్న లోహాలను భిన్న పాలల్లో జోడిస్తూ తుప్పు పట్టని లోహ సమ్మేళనాల కోసం పరిశోధనలు తీవ్రతరం చేశారు. అలా క్రోమియం పాలు ఎక్కువ ఉన్నవి త్వరగా తుప్పు పట్టడం లేదని ముందుగా తెలుసుకున్నాడు హ్యారీ. ఈ పదార్థాన్ని చాకులకి, కట్లరీ సెట్లకి వాడితే ఫలితం ఎక్కువ అనుకున్నాడు. అందుకే ముందు కట్లరీ సామాన్ల కోసమే దీని

పేటెంట్ హక్కుని సాధించాడు. అలా షెఫీల్డ్లో కట్లరీ తయారవుతున్న ఆ సమయంలోనే ఇది తుప్పు పట్టదన్న అర్థంతో ఒకరెవరో ఇది స్టెయిన్లెస్ అన్నారట. అది కాస్త స్టీల్కి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. జర్మన్లు మాత్రం నాన్ రస్టింగ్ స్టీల్ అనే పిలుస్తారు ఇప్పటికీ. అలా స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు మన కోసమే అన్నట్లు అవతరించాయి. ఐరోపా దేశాల్లో సలాడ్లు, చేపల కూరల్లో వాడే వెనిగర్, నిమ్మరసాల కారణంగా పాతకాలం నాటి స్టీలు పాత్రల్లో తుప్పు వచ్చి రుచి మారిపోయేది. దాంతో సంపన్నులు వెండి వస్తువుల్ని వాడేవారు. మన దగ్గర చింతపండులోని పులుపు దాటికి అల్యూమినియం ఇత్తడి పాత్రలన్నీ పాడైపోయేవి. దాంతో చింతపండుని ఎక్కువగా వాడే గుజరాతీయులు, దక్షిణ భారతీయులకి ఇవి అపురూపంగా కనిపించాయి. ఫలితంగా స్టీల్

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ముడి ఇనుము, కార్బన్ స్టీల్, టూల్ స్టీల్, ఇలా ఉక్కులో ఎన్ని రకాలు ఉన్నట్లే ఈ స్టెయిన్లెస్ స్టీల్లో కూడా 150 శ్రేణులున్నాయి. వీటిల్లో 15 రకాలని ఎక్కువగా వాడుతున్నారు. 10.5% క్రోమియం కలిసిందైతేనే స్టాండర్డ్గా చెబుతారు. దీన్నే లోహ పరిభాషలో ఐనాక్ స్టీల్ అని పిలుస్తారు. వివిధ పరిశ్రమలతో పాటు వైమానిక, అంతరిక్ష, వైద్య రంగంలో

లోనూ దీని వాడకం ఎక్కువే. ఇప్పుడు వాహనాలతో పాటు గృహాలంకరణలోనూ ఇది అందంగా మెరుస్తుంది. మొదట్లో ఉద్యానవనంలోనే ఫర్నిచర్కే పరిమితమైనప్పటికీ ఇప్పుడు మంచాలు, భోజనాల బల్లలు, కుర్చీలు, టీపాయిలు, సోఫాలు ఇలా అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్తోనే దృఢంగా మెరుస్తున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్తోనే సూక్ష్మజీవుల బాధ లేకుండా శుభ్రం చేసుకునేందుకు తేలిగ్గాను ఉంటుందన్న కారణంతో వంటిళ్లలో సింకుల నుంచి అల్మరల వరకు దీన్నే వాడుతున్నారు. స్టెయిన్లెస్ స్టీల్కి రకరకాల ఫినిషెస్ కూడా తీసుకొస్తున్నారు. అల్యూమినియంలా అనిపించే మ్యాట్ ఫినిషింగ్తో పాటు రాగి, వెండి, బంగారు, నీలం, గులాబీ ఇలా పలు రంగుల్లోనూ స్టీల్ ప్రకాశిస్తోంది. రంగులద్దడం ద్వారా కాకుండా క్రోమిక్, సల్ఫ్యూరిక్ వంటి ఆమ్లపూరిత ద్రవణాల్లో నుంచి కాంతిని ప్రసరింపచేయడం ద్వారా ఆయా రంగు వచ్చేలా చేస్తున్నారు. వాటిని పోలి ఉండేలా పూత పూసిన స్టీల్ వస్తుంది. ఈ రకం వాటికి రంగు పోయే అవకాశం ఎక్కువ. అలాగే కొన్ని కంపెనీలు డిన్నర్ సెట్లు, టీ కప్పులు ఇలా వంటింటి సామాన్లతో పాటు పూజా సామాగ్రిని ప్రత్యేక డిజైన్లో తయారు చేస్తున్నారు. స్టీల్ షీటల్ని, టైల్స్ని కూడా చేస్తున్నారు. జ్యువెలరీలోనూ స్టీల్ చేయకపోలేదు. వాచ్ల రంగంలో ఎప్పుడో ప్రవేశించింది. నట్లు, బోల్ట్లు, హ్యాండిల్స్ ఇలా ఇందుగలడు అందులేడని సందేహము వలదు అన్నట్లే స్టెయిన్లెస్ స్టీల్ ముద్రలేని రంగమే లేదు. ఎందుకంటే మరక అంటదు, మెరుపు తగ్గదు. అందుకే స్టెయిన్లెస్ స్టీల్కి వందేళ్లైనా ఇంత ఆదరణ. సో లిసనర్స్, మరి ఈరోజు మహిళలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, దాన్ని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ సో లిసనర్స్ మరి ఈ రోజు మహిళలో 5 మినిట్ నటెల్లా మగ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మైదా 3 టేబుల్ స్పూన్లు పంచదార 3 టేబుల్ స్పూన్లు గుడ్డు 1 కకోవా పొడి 2 టేబుల్ స్పూన్లు పాలు 2 టేబుల్ స్పూన్లు నటెల్లా చాక్లెట్ 2 టేబుల్ స్పూన్లు నూనె 2 టేబుల్ స్పూన్లు వెనిలా ఎక్స్ట్రాక్ట్స్ 1 టీ స్పూను మరి ఇది ఎలా తయారు చేయాలంటే ఒక గిన్నెలో అన్నీ వేసి బాగా కలిసేలా గిలక్కొట్టి 2-3 మగ్గుల్లో 3 వంతుల వరకు పోసి ఓవెన్ హైలో పెట్టి 5 నిమిషాలు బేక్ చేయాలి బేకింగ్ సమయం ఓవెన్ను బట్టి మారుతుంది కాబట్టి 2 నిమిషాల తర్వాత ప్రతి నిమిషానికి చెక్ చేసుకోవాలి బయటకు తీసాక గిలక్కొట్టిన క్రీమ్తో అలంకరిస్తే సరి మనకు కావలసిన 5 మినిట్ నటెల్లా మగ్ కేక్ అయితే రెడీ అయిపోతుందండి లిస్నర్స్ మరి ఇదండి ఈనాటి మహిళా కార్యక్రమం తిరిగి ప్రసారమయ్యే మహిళలు మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4 సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే ఉదయా

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే ఆఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి శ్వాస సమస్యలకు సాల్ట్ థెరపీ అటండి, వింటుంటేనే కొత్తగా ఉంది కదా ఈ థెరపీ ఏంటో. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి శ్వాస సంబంధమైన సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కాలుష్యం ఎక్కువ అవడంతో శ్వాసకోశ

0: సమస్యలు ఎక్కువవుతున్నాయి. మరి అయితే ఈ సమస్యకు వైద్యులు కొత్త థెరపీని చెబుతున్నారండి. మరి అదే సాల్ట్ రూమ్ థెరపీ. ఇది శ్వాస సంబంధమైన సమస్యలతో పాటు చర్మానికి సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తుందట. మరి చలికాలం మొదలైతే చాలు, మంచు తీవ్రత చాలా ఉంటుంది. మరి ఆ కాలంలో శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కూడా. మరి అలాంటప్పుడు సాల్ట్ రూమ్ థెరపీ, దీన్నే SRT శక్తివంతంగా పనిచేస్తుందట. మరి ఇది సహజ సిద్ధమైన చికిత్సా విధానం. శ్వాస సమస్యలతో బాధపడే రోగులకు సింప్టమాటిక్ రిలీఫ్ ను ఇస్తుంది. మరి ఈ థెరపీ 18వ శతాబ్దం కన్నా ముందు నుంచి ప్రచారంలో ఉందటండి. మరి ఆస్తమాతో బాధపడే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని వైద్యులు తెలుపుతున్నారు. అలాగే ఇతర శ్వాసకోశ జబ్బుల్ని కూడా దీని ద్వారా నయం చేయవచ్చట. మరి సాల్ట్ థెరపీనే హలో థెరపీ అని కూడా అంటారు. సాల్ట్ రూమ్స్ మొట్టమొదట తూర్పు యూరప్ లో బాగా ఖ్యాతినార్చించాయి. మరి సాల్ట్ కేప్స్ లా ఉండే ఈ రూమ్స్ లోని సాల్టీ ఎయిర్ ని పేషెంటు పీల్చుకోవటం ద్వారా జబ్బుల నుంచి సాంత్వన పొందుతాడు. మరి ఈ థెరపీని చేయించుకోవటం వల్ల చాలా లాభాలుంటాయని నిపుణులు అంటున్నారు. మరి ఈ చికిత్స చేయటం చాలా సులువు అని కూడా డాక్టర్లు చెబుతున్నారు. ఉప్పు బ్రోంకస్ లోని మంటను తగ్గిస్తుంది, శ్వాసనాళాలు గాలి బాగా ఆడుతుంది, మరి గాలి వెళ్లే మార్గాలు ముట్టుకుపోకుండా విశాలం చేస్తుంది. మరి అదేవిధంగా ఒడేమాను సాల్ట్ ఎయిర్ లోపలికి పీల్చేసుకుంటుంది. మరి ఒడేమా అంటే కేవటీస్ లో లేదా శరీర నాళాల్లో వాటరీ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉండటం అండి. మరి దీనిపై సాల్ట్ థెరపీ మంచి ప్రభావం చూపుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు. మరి అంతేకాదు, ఈ థెరపీ ప్రభావం చాలా నెలలు ఉంటుందటండి. మరి ఆస్తమాతో బాధపడే వారికి నిర్దిష్టమైన సెషన్లు ఉంటాయి. మరి వాటి ద్వారా ఆస్తమా నుంచి సాంత్వన పొందుతారు. మరి ఈ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు అని కూడా వైద్యులు తెలుపుతున్నారు. మరి అంతేకాదండి, ఇందులో ఎలాంటి మందులు ఉండవు. మరి దీనితో ఆస్తమా, అలర్జిక్ రైనటిస్, బ్రాంకెటిస్, సైనసైటిస్, ఎలర్జిక్ కాఫ్లను మాత్రమే కాకుండా ఎగ్జీమా, సొరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు కూడా చికిత్సను అందిస్తున్నారు. మరి దీని ద్వారా కాలుష్య సంబంధమైన ఎన్నో జబ్బులను నివారించవచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారు. మలిసినాస్, ఇప్పటి వరకు శ్వాస సమస్యలకు సాల్ట్ థెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: ఏంటి కుమ్మా, హ్యాపీయా?
2: కుమ్మా,
1: కుమ్మడి వరలక్ష్మి గుమ్మ, ఏ నచ్చలేదా?
2: నచ్చింది.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Ma Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd Floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2, Cell 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిసనర్స్, ఇప్పటి వరకు శ్వాసకోశ సమస్యలకు సాల్ట్ థెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి గర్భధారణ స్త్రీ జీవితంలో మరపురాని ఘట్టం. మరి ఈ సమయంలో గర్భిణులంతా, ముఖ్యంగా ఉద్యోగాలు వృత్తి పనులు చేసేవారు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. అయితే చాలా మంది గర్భం ధరించిన తర్వాత కూడా పనులకు వెళ్తూనే ఉంటారు. మరి మొదట్లో అయితే ఇబ్బంది ఏమీ లేదు, కానీ 8 నెలల తర్వాత ఉద్యోగాలు వృత్తి పనులు మానుకోవటమే మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. మరి ఇది పొగ తాగటంతో సమానంగా ప్రభావం చూపుతుందని, దీనితో పిల్లలు సగటున 230 గ్రాముల కన్నా తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. మరి పొగ తాగే గర్భిణులకు మాదిరిగానే 8 నెలల గర్భం తర్వాత పనులకు వెళ్లే వారిలో పిండం నెమ్మదిగా ఎదుగుతున్నట్టు ఎసెక్స్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. అయితే 24 ఏళ్ల వయసులోపు తల్లులకు పుట్టే పిల్లలపై ఈ ప్రభావం కనబడట్లేదు అని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఆపై వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ప్రభావం గణనీయంగా ఉంటున్నట్టు తేలింది కూడా. మరి తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు అనారోగ్యం, ఎదుగుదల లోపాలతో పాటు మరి పెద్దయ్యాక కూడా వివిధ సమస్యల ముప్పు ఎక్కువట. కాబట్టి ఆఫీసుకు వెళ్లేవారు గర్భం ధరించిన తర్వాత 8 నెలలకు ముందే సాధ్యమైనంత త్వరగా సెలవు తీసుకోవటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. మళ్ళీ ఇప్పటి వరకు 8 నెలలకు ముందే

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మా లిసనర్స్, పిల్లలు కనటాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు చాలా మంది. అయితే మరోసారి మీరు ఆలోచించుకోవాలి అని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే వీర్య కణాల్లో తలెత్తే మార్పులు పుట్టబోయే పిల్లల్లో స్కిజోఫ్రీనియా, ఆటిజం వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. మరి పురుషుల్లో ప్రతి 2 ఏళ్ల వయసు మీద పడుతున్న కొద్దీ వీర్య కణాల్లో మార్పులు తలెత్తుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి ఇవన్నీ హాని చేసేవేమీ కాదు. జీవుల పరిణామానికి ఈ మార్పులు చాలా అవసరం కూడా. కానీ కొన్ని మార్పులు మాత్రం సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మరి వృషణాల్లో మూలకలు నిల్వలోంచి నిరంతరం కొత్త వీర్య కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి. డిఎన్ఏ నమూనాలను

సృష్టించుకుంటూ ఈ మూలకణాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. కానీ ఈ ప్రక్రియలో కొన్నిసార్లు పొరపాట్లు తలెత్తి వీర్యకణాల్లో మార్పులకు దోహదం చేస్తాయి. మరి ఈ నేపథ్యంలో వయసుతో పాటు ఎన్నెన్ని మార్పులు కలుగుతున్నాయనేది దానిపై పరిశోధకులు దృష్టి సారించారు. మరి స్కిజోఫ్రినియా, ఆటిజం బాధితుల జన్యువులను విశ్లేషించి వాటిని ఈ సమస్యలు లేని వారి తల్లిదండ్రుల జన్యువులతో పోల్చి చూశారు. మరి దీని ఆధారంగా కొత్తగా వచ్చిన మార్పులకు ఈ జబ్బులతో సంబంధం ఉంటుందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అన్ని గురువులు చెబుతున్నారు. మరి కొత్త మార్పుల్లో చాలా వరకు తండ్రి నుంచే పిల్లలకు సంక్రమిస్తున్నవి కావటం గమనార్హం. మరి ప్రతి 5 ఏళ్ల వయసు మీద పడుతున్న కొద్దీ 2 కొత్త మార్పులు తలెత్తుతున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. మరి ఈ మార్పుల్లో కొన్నిటికి జబ్బులతో సంబంధం ఉంటున్నప్పటికీ మరికొన్ని మేలు కూడా చేస్తాయని, ఇంకొన్ని ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చని కూడా గొరీలీ చెబుతున్నారు. మలిస్నర్స్, తండ్రి వయసును బట్టే పిల్లల ఆరోగ్యం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అన్న విషయాల్ని తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల్ ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మై లిసనర్స్, రెండు అడుగులు వేస్తారో లేదో, కొందరు వెంటనే కాళ్లు నొప్పేస్తున్నాయి అని కూలబడిపోతూ ఉంటారు. మరి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక తిరిగి నడవగలుగుతారు, కానీ అది కొద్దిసేపే. మరి ఇలాంటి లక్షణాలకు కాలి ధమనుల్లో సమస్య కారణం కావచ్చు. కొవ్వు పేరుకొని ధమనులు మూసుకుపోయినా కుంచెంచుకుపోయినా నడుస్తున్నప్పుడు కాళ్లలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు. మరి మధుమేహం, అధిక రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు ఎక్కువన్నా ఈ సమస్యకు దారితీయవచ్చు. మరి అందువల్ల నడిచినప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతూ ఉంటే వైద్యుడిని సంప్రదించి పరీక్షించుకోవటం మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి ఒకవేళ లోపాలున్నట్టు బయటపడితే సరిదిద్దుకునే అవకాశం ఉంది. మరి డాప్లర్ పరీక్ష ద్వారా ధమనుల్లో ఎక్కడ అడ్డంకి ఉందో గుర్తించవచ్చు కూడా. మరి అదేవిధంగా స్టెంట్ వేయటం లేదా బైపాస్ సర్జరీ చేయటం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారు. మల్లిసినర్స్, ఇప్పటి వరకు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు కదా. మరలా రేపు తిరిగి ప్రసారమే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అఫ్రీన్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు హో జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: विष्णु FM 90.4 పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్ది అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు, రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్లు. పశ్చిమాఫ్రికాలోని అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలామంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్లు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగై లభించేవి. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు, పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కానీ వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
1: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం, ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము, మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సింది.
0: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
2: కొందరు తల్లులు పురుగుల మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్లు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, అలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
0: ఈ వీడియోలో బుర్కినా ఫాసోలోని సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు, పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
1: ఉడతలు, ఎలుకలు, అడవి పందికొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్ల వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్ల గురించి బెంగ ఉండదు.
0: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జొన్నలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి

0: నాలుగు కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి కంపోస్ట్ బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్ళీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రు మట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
1: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోను పోషకాలు ఉంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
0: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన 2వ రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో 1-2 విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
1: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్ళం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్ళం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు, చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
0: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలని జల్లెడ పడతారు, కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
1: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు, దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు, గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి, కాని కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.
0: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు పురుగులు జొన్నల్ని రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను కంపోస్ట్ బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. 1 కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కదపాలి. తడిపి మళ్ళీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కదపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
1: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూరుతాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ.

0: ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అకుజ ఆదరేజ్ షోరూం, దేవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెబిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అకుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మనగడి విష్ణు 90.4 లో.
2: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆది సంగతి. మరి ఈ రోజు ఆది సంగతి కార్యక్రమంలో ఒక కొత్త విషయంతో అయితే మీ ముందుకు వచ్చానండి. మరి లేట్ చేయకుండా ఆ విషయం గురించి అయితే తెలుసుకుందాం. ఎక్కాల్సిన రైలు మిస్ అయితే ఇంకో రైలుకో బస్సుకో వెళ్ళొచ్చు, కాకపోతే ఒక పూట వృధా అవుతుంది. పరీక్ష సరిగ్గా రాయలేకపోతే మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు. మహా అయితే ఓ ఏడాది ఖాళీగా గడిచిపోతుంది. అదే సరైన భాగస్వామిని ఎంచుకోకుంటే జీవితమే చేజారిపోతుంది. అందుకే కేవలం కట్నానికో సామాజిక వర్గానికో కట్టుబడి తప్పడడుగులు వేయొద్దు. చూపులకు కాదు మనసుకు నచ్చిన వారిని ఎంచుకోండి అంటున్నారు ఈ తరం పెళ్లిళ్ళ బ్యూరోలు. ఇప్పుడు ప్రపంచమంతా 4G వేగంతో నడుస్తుంది. ఒకప్పుడు 10 రూపాయల ఉల్లిపాయలను కూడా 10 సార్లు గీచిగీచి బేరమాడేవాళ్ళు. కానీ ఇప్పుడు లక్షల రూపాయల విలువైన వస్తువులనైనా చేత ముట్టుకుని చూడకుండానే కొనేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ పుణ్యమా అని వర్చువల్ ప్రపంచం వైపే యువత అడుగులన్నీ. ఆ అలవాటు స్మార్ట్ ఫోన్లు చేతి వాచి వరకు పరిమితమైతే పర్వాలేదు. కానీ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఆన్లైన్లో పెట్టిన ప్రొఫైల్ ఫోటోను, శాలరీ ప్యాకేజ్ను, అతడి బ్రాండ్ కార్ను చూసి మనసు పారేసుకుంటే మాత్రం ప్రమాదమే. ఆ విషయంలో వారంటీలు గ్యారంటీలు ఉండవు. అందుకే ఒకటవడానికి ముందే ఒకరి అలవాట్లు ఇంకొకరికి తెలియాలి. ఏ విషయంలో ఎదుటి వాళ్ళకి కోపం వస్తుందో, ఏదంటే బాగా నచ్చుతుందో అర్థమవ్వాలి. ఎలాంటి పరిస్థితుల్లో భావోద్వేగాలకు లోనవుతున్నారో పసిగట్టాలి. ఇవన్నీ పెళ్లికి ముందే ఎలా తెలుస్తాయి అని సందేశించాల్సిన పని లేదు. ఆధునిక మ్యారేజ్ బ్యూరోలు దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. నాకు డబ్బులతో సమస్య లేదు, కులం, గోత్రాలు, కట్న కానుకలతో పట్టింపు లేదు, కాకపోతే పెళ్ళయ్యాక అనాథాశ్రమం నుంచి ఓ అబ్బాయిని తెచ్చుకుని పెంచుకోవాలని కోరిక. దానికి ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో తెలీదు అంటాడు ఢిల్లీలో ఉంటున్న రాకేష్. మా నాన్నకు 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసే స్తోమత ఉంది, కానీ నాకు కట్నం అనే సాంప్రదాయమే నచ్చదు. నా నుంచి ఏమీ ఆశించ

వ్యక్తి పెళ్లి చేసుకుంటా అన్నది బెంగళూరుకు చెందిన రేఖ చెప్పే మాట. ఇలా ఇప్పటి తరంలో ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. ఒకేలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు అందరికీ దొరకడం కాస్త కష్టమే. అలాగని దొరికిన వాళ్ళతో సర్దుకుపోవడానికి నేటి తరం ఇష్టపట్టలేదు. దానికి పరిష్కారంగా మొదలైనవి ఫ్లా, ఫోస్ఫా ఎటర్నల్, ఐబ్లూ బాటిల్ లాంటి ఆధునిక మ్యారేజ్ బ్యూరోలు. ఎంతమందిని ఒకటి చేశామన్నది కాదు, ఎంత దగ్గర భావాలున్న వాళ్ళని ఒకటి చేశామన్న దానివైనే వీళ్ళ దృష్టి అంతా. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒకసారి సాంగ్ అయితే మీకోసం.

0: కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. మంచి చదువు, తెలివి, డబ్బు, అందం అన్నీ ఉన్నా కూడా పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకలా అని అడిగితే సరైన వ్యక్తి కనిపించలేదనే సమాధానం వస్తుంది. బెంగళూరుకు చెందిన సిద్ధార్థ్ అనే కుర్రాడు తన స్నేహితుల్లో చాలామంది దగ్గర ఈ సమస్యను గమనించాడు. దానికి పరిష్కారంగా మొదలుపెట్టిన సమస్యే ఫ్లా. ఆధునిక భావాలున్న పెళ్లి కాని యువతి యువకుల్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో పెళ్లి అనేది ఆఖరి అంశం. ఫ్లాలో సభ్యులుగా చేరాలంటేనే చాలా పరీక్షలను దాటాలి. బాగా చదువుకున్న వారే ఉండాలి. ఆధునిక భావాలు సొంతం కావాలి. అవును, మేము అలాంటి వాళ్ళమే అని ఆన్లైన్లో చెబితే సరిపోదు. ఎందుకంటే బ్యాంకు రుణం పొందడానికంటే ఎక్కువ వెరిఫికేషన్లు సభ్యులకు ఉంటాయి. ఏ సభ్యులకు అవతల వ్యక్తుల వివరాలు ఇవ్వరు. సభ్యుల కోసం సంస్థ ఎప్పటికప్పుడు వైన్ టెస్టింగ్, బుక్ రీడింగ్, వంటల తయారీ, ఆటల పోటీలు లాంటి సుమారు 85 రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అక్కడే మాటలు కలిసిన వాళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అభిరుచులు నచ్చితే సంస్థ నిర్వహించే మరో కార్యక్రమంలో కలిసి పాల్గొంటారు. ఫోన్ నంబర్లు ఇవ్వడం ఇష్టం లేకపోతే సంస్థ ప్రతిసారి వాళ్ళ కోసం సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అన్నీ సరిపోతున్నాయి అనుకుంటేనే పెళ్లి వైపు అడిగేస్తారు. మా సభ్యుల్లో 85% మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లే ఉంటారు. దాదాపు ఎవరికి కులమతాలకు సంబంధించిన పట్టింపులు ఉండవు. వ్యక్తిత్వానికే ఎక్కువ విలువనిస్తారు. 2000 మందికి పైగా మాకు సభ్యులుగా ఉన్నారు. గత 3 ఏళ్లలో సుమారు 60 జంటలు మా ద్వారా ఒకటయ్యాయి. మాకు సంఖ్య ముఖ్యం కాదు, మానసికంగా ఎంత దగ్గర అయ్యారన్నదే ముఖ్యం అంటాడు ఫ్లా వ్యవస్థాపకుడు సిద్ధార్థ్. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒకసారి సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. ఇద్దరు వ్యక్తుల్ని ఒకరికొకరిని పరిచయం చేయడం కాదు, ఒకే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని పరిచయం చేయడమే మా లక్ష్యం అంటుంది ట్రూలీ మ్యాడ్లీ అనే సంస్థ. సంస్థలో సభ్యులుగా ఉన్న వాళ్ళ గురించి వీళ్ళే క్షుణ్ణంగా తెలుసుకుంటారు. వాళ్ళ అభిరుచులు, ఆశయాలకు దగ్గరగా ఉండే వాళ్ళ జాబితాను సిద్ధం చేస్తారు. ఎక్కువ బాబులు కలుస్తున్నాయి అనిపించిన వ్యక్తి వివరాలనే మరొకరికి అందిస్తారు. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడడానికి ఇష్టపడితేనే ఒకరికొకరిని పరిచయం చేస్తారు. కలియకకు ముందే చాలా దశల్లో ఏరువేత జరుగుతుంది, కాబట్టి భావస్వరూప్యం ఉన్నవాళ్లే చేరువవుతారన్నది సంస్థ వ్యవస్థాపకుడు సచిన్ చెప్పే మాట. ఫ్లా, సేఫ్ కాఫీ, ఫుట్ లూస్ సంస్థ పేర్లు ఏవైనా అందరి లక్ష్యం ఒకేలాంటి భావాలున్న వాళ్ళని ఒకటి చేయడమే. వీళ్ళ అప్లికేషన్లో రంగు, రూపు, కులం, కట్నం లాంటి వాటి ప్రస్తావన ఉండదు. ఆదర్శ భావాలుండటమే అసలైన అర్హత. దేశ భవిష్యత్తుకు అలాంటి వాళ్ళే కదా కావాల్సింది. మరి ఇప్పటి వరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి రేపు ఇదే సమయానికి తిరిగి ప్రసారమై అది సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ ఆజ్యహారిక.
3: ఒక జప్తా యాదుచ్చుకోర్రి, నువ్వు కూసంటే మంది కథలే వింటుంటావు, నువ్వు కదిలితేనే కదా అట్లాంటి కథల్లో ఉంటావు. నువ్వు కష్టపడతావా బుర్ర పెడతావా నీ ఇష్టం, నువ్వు కష్టపడతావా బుర్ర పెడతావా నీ ఇష్టం. నువ్వు చేసేది ఏ పనైనా సరే గట్టి కొట్టాలే, ఎట్లా ఓడితే ఫేమస్ అయిపోతుంది.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: రేడియో విష్ణు లిజనర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ లిజనర్స్. మరి ఈరోజు మీకు మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి, మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను మీ ఆర్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీకు మంచి మంచి సాంగ్స్ వినాలన్నా, మంచి కబుర్లు వినాలనున్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
5: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టీ డిఏఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
6: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా.

0: టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ టు మస్ట్ టైం పాస్ లిజనర్స్. మరి ఈరోజు మనతో పాటు కొత్త అజ్జే గాయత్రి గారు కూడా ఉన్నారండి. వారితో కూడా ఈరోజు మాట్లాడేద్దాం లిజనర్స్. మరి ఈరోజు అయితే భీమవరంలో మంచిగా వాన పడిపోతుందండి. ఇక్కడ చాలా ఎక్కువ వస్తుంది వర్షం. మరి మీకు ఈరోజు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మీరు వర్షం పడేటప్పుడు ఏది బాగా ఇష్టంగా తింటారు?

0: లిజనర్స్, మరి ఈరోజు అయితే మన ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటండి? హలో.
1: హలో,
0: మీ పేరేంటండి? హలో, వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, వినిపిస్తుందా అండి? హలో, వినిపిస్తుందా అండి?
1: హలో, హలో,
0: వినిపిస్తుందా అండి?
1: శుభ సాయంత్రం సౌమ్య.
0: శుభ సాయంత్రం అండి.
1: వెంకటరెడ్డి, మా చోట నుంచి ఎప్పటికి లైవ్ ఉంటుంది, మరి సిగ్నల్ ఎలాగుందో?
0: అంటే ఇక్కడ కొంచెం చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాయిస్ అంతలా వినిపించట్లేదండి. వెంకటరెడ్డి గారు,
1: సౌమ్య
0: చెప్పండి. వెంకటరెడ్డి గారు,
1: వర్షం వస్తుంటే మీకు ఏంటి ఇష్టం, ఎలాగ ఉంటారు ఏంటి అన్నట్టు వినపడింది నాకు.
0: అవునండి.

0: వర్షం పడుతున్నప్పుడు మీకు ఏం తినాలనిపిస్తుంది?
1: నాకైతే ఎప్పుడు ఒకటే ఆసమ్మా, స్ట్రాంగ్ టీ మరియు శనగపిండి పకోడీ ఉల్లిపాయలు ఎక్కువ అన్నమాట.
2: ఆనియన్ పకోడీ విత్ టీ అండి. హలో, వెంకటరెడ్డి గారు వినిపిస్తుందా?
1: పాట కోరేసుకోనమ్మా, నేను మరి కొంచెం సౌండ్ ఎంతో నాకు తక్కువ వినపడుతుంది.
2: అంటే వర్షం పడుతుంది కదండి, కొంచెం సిగ్నల్ లేనట్టుంది. వినిపిస్తుందా అండి?
1: పాట అడుగుతున్నానమ్మా నేనే.
2: ఆ సరే చెప్పండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు ఇవాళ?
1: సోగడి చిత్రం. సోగడి చిత్రం.
2: ఆ
1: బొలు బొలు బొలు బొలు బొలు బొలి ఈ పాట మన మిత్రులు బండారు గొప్ప గారు, జగన్నాథరావు మాస్టారు, నిత్యాలరావు గారు, రమణయ్య గారు, అమర్ పిన్ని బాబాయ్ గారు, చంద్రమ్మ శాస్త్రిరావు గారు. మరి చల్లటి గాలి వస్తుంది, గాలి వినపడుతున్నామా? ఇక్కడ గాలి వస్తుంది,
2: వినిపిస్తుంది,
1: గాలి
0: వినిపిస్తుందండి.
1: ఇయర్ ఫోన్ పెట్టుకోలేదమ్మా, మరి అని చెప్పేమో నేను ఎక్కువసార్లు ప్రశ్నించడం అయినా సహకరించావు నువ్వు సౌమ్య, నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి
0: అయ్యో పర్లేదండి, అంటే ఇక్కడ కూడా వర్షం పడడం వల్ల సిగ్నల్ ఎక్కువగా. ఓకేనండి,
1: థ్యాంక్ యూ.
2: మరి మీరు అడిగినట్టే అందరికి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నామండి. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లిజనర్స్, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్.

0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పోలయ్య గారు ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు మనతో పాటు కొత్త ఆర్జే గాయత్రి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడేయండి.
1: నమస్తే పోలయ్య గారు, ఎలా ఉన్నారండి?
2: గుడ్ ఈవినింగ్ గారు, బాగున్నారా?
1: బాగున్నామండి. మరి
2: పక్కగా చేస్తూ మీరు
1: సరే అండి. వాళ్ళ క్వశ్చన్ అయితే విన్నారా మీరు? హలో, మరి చెప్పండి, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వర్షం పడుతున్నప్పుడు ఏం తిందాం అనుకుంటారు మీరు?
2: వర్షం పడేటప్పుడు వేడి వేడిగా మిరపకాయ కట్టింది కానీ అవి ఉంటే అది, లేకుంటే మిరపకాయ బజ్జీలు బాగా ఇంత సూచనలు తెచ్చినారు. అలాగే ఈరోజు మేడం
1: చెప్పండి,
2: మన స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు మంజల వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి మేడం. ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అలాగే ఈ రోజు మన జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య గారి ఉత్పత్తి ఈరోజు. అలాగే ఈ నాయకుడు విశ్వానంద గారి వరద అల్లూరి సీతారామరాజు మోదీ నుంచి ఈరోజు అసలు పేరు అల్లూరి సీతారామరాజు అని పాటించుతాను మేడం. ఆయనకు ఘనంగా జోడలు అర్పిస్తూ.
1: మరి తప్పకుండా అండి, ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: మన విష్ణు కోసం, మీకోసం, ముఖ్యంగా కొత్త ఆర్జే గాయత్రి గారి కోసం, మన విజయమేడ గారి కోసం, ప్రసాద్ సార్ గారి కోసం అందరికి తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి హాయ్.
1: మరి తప్పకుండా అండి, మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

లిజనర్స్, మరి టెక్నికల్ ఇష్యూ వల్ల కాల్స్ అయితే తీసుకోవడం కొంచెం కష్టమవుతుందండి. ఈ సాంగ్ వినేయండి, తర్వాత కాల్ చేయడం మొదలుపెట్టండి.

0: సో లిసనర్స్, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, మరి వారితో అయితే మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు గాయత్రి అండి, నేను కాలర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి గాయత్రి గారు, మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: ఏంటండి,
0: మీకు వర్షం పడినప్పుడు ఏ ఫుడ్ తినాలనిపిస్తుంది అండి?
1: అవును, ఇక్కడ కూడా వర్షం పడుతుంది, నాకైతే ఇప్పుడు ఒక మంచి మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుందండి.
0: అవునా అండి, సరే మరి ఇవాళ ఏ సాంగ్ అయితే విందాం అనుకుంటున్నారు మీరు?
1: నా ఫ్రెండ్స్కి ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే డెడికేట్ చేద్దాం అనుకుంటున్నానండి.
0: సరే అండి, ఏమైనా స్పెసిఫిక్గా సాంగ్ ఉందా?
1: లేదు లేదు, మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ నా ఫ్రెండ్స్ కోసం డెడికేట్ చేస్తాను.
0: ఓకే అండి,
2: మీరు అడిగిన వారందరికీ ఈ సాంగ్ని డెడికేట్ చేస్తూ మీకోసం ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

లిజనర్స్, మరి ఈ టెక్నికల్ ఇష్యూ అయితే ఇంకా క్లియర్ అవ్వలేదండి, సో మీరు డైల్ చేస్తూ ఉండండి, మేము కాల్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాము. అంతలోపు ఈ సాంగ్ వినేయండి.

0: లిజనర్స్, మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం.
1: హలో.
0: హలో అండి. హలో అండి.
1: హలో, నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు?
0: బాగున్నామండి. మీ పేరేంటండి? హలో హలో, వినిపిస్తుందా అండి? హలో అండి. హలో.

0: హలో అండి, వినిపిస్తుందా?
1: ఆ కాల్ అయితే కట్ అయిందండి.
0: మరి ఈలోపు అందాక మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం, అది వింటూ ఉండండి. ఈలోపు మరో కాల్ అయితే ఎన్నో వస్తుందేమో చూద్దాం.

0: లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెంకటేష్ గారు, ఎలా ఉన్నారండి?
2: చాలా ఆనందంగా ఉన్నాం మేడం, హ్యాపీగా ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం.
1: వర్షం పడుతుందా అండి మీకు? హలో అండి, వినిపిస్తుందా?
2: వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది.
1: మీకు అక్కడ వర్షం పడుతుందా అండి?
2: వర్షం లేదు మేడం, మోడమైంది.
1: అయ్యో, మాకు ఇక్కడ ఫుల్ గా వాన పడుతుందండి.
2: అవునా మేడం, అందుకే సిగ్నల్ సరిగా లేనట్టు స్లోగా వస్తున్నాయి మేడం.
1: మరి
2: కొత్త ఆటగాళ్ళు ఎవరు మేడం? నా పేరు
1: నేనే అండి, నా పేరు గాయత్రి.
2: గాయత్రి, హాయ్ గాయత్రి గారు, మంచి ఇలాంటి చూలు మళ్ళీ రావాలమ్మా. నువ్వు మా మంచి పేరు తెచ్చుకోవాలి, నందిని పల్లవి లాంటి పేరు తెచ్చుకోవాలమ్మా. నా ఈ పుల్పాటి వెంకటేష్ మీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సరే
2: గానీ బాగా చేస్తుంటారు గాయత్రి గారు.
1: తప్పకుండా అండి. మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా మీరు?
2: ఈరోజు వర్షం పడేటప్పుడు ఏమన్నారు అనేది కదా మేడం, తీసుకుంటారు అంటారు కదా మేడం.
1: ఒకవేళ వర్షం పడితే మీకు బాగా ఏం తినాలనిపిస్తుంది అండి?
2: వర్షం పడేటప్పుడు తినాలనిపిస్తే నేను మామిటన టీ తాగుతాను మేడం, టీ తీసుకుంటాను మేడం.
1: అయితే మీకు టీ అంటే ఇష్టం అంటారు?
2: అవును మేడం, నాకు టీ ఎక్కువ ఇష్టం మేడం. ఇప్పుడే టీ తాగి కాలు కలిసినా మేడం.
1: సరే కానీ ఇవాళ ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారండి మరి?
2: అయితే మాది ఒక మాది 1986 లో మా క్లాస్మేట్ నారాయణ ఉంటారు మేడం, నారాయణ అంటారు. ఆయన డేట్ సోమవారం జూలై 2026 రోజు ఆయన 50వ పుట్టినరోజు ఉంది మేడం. ఆయనకు విషయం చెప్తున్నా మేడం.
1: తప్పకుండా అండి.
2: ఆయన నారాయణ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో చేసుకోవాలి, తెల్లగా ఉండాలని ఆ భ్రవంతితో కోరుకుంటున్నాను. మన కొత్త ఆర్టీ గాయత్రి కూడా విషయం చెప్పాలని నా విచ్చేదైన తర్వాత అడుగుతున్నాను. గాయత్రి గారు చెప్పండి, మా ఫ్రెండ్కు విషయం చెప్పండి.
1: నారాయణ గారికి విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
2: థ్యాంక్ యూ మేడం గారు, మంచి పాట వేయండి, పుట్టినరోజు పాట అల్లరి ప్రియుడు అనుకుంటాను మేడం. అందులో మంచి పుట్టినరోజు పాట వేయండి మేడం.
1: తప్పకుండా అండి.
2: ఓకే మేడం, షో అందరికి శుభ సాయంత్రం తెలియజేస్తున్నాడు ఈ పుల్పాటి వెంకటేష్. అందరికి బాయ్ మేడం, మా నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు. పుట్టినరోజు చేసుకోవాలని ఎన్నెన్నో చెప్పుకోవాలని మరో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుల్పాటి వెంకటేష్ 1986 బ్యాచ్ నుంచి మా మిత్రులందరి గురించి నేను మా తరపు నుంచి కూడా మా నారాయణకు విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ.
1: మరి నారాయణ గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ

0: చేద్దాం. హలో అండి.
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు తనుశ్రీ అండి, నేను రాజమండ్రి నుంచి.
0: తనుశ్రీ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నాయండి. మీకు అక్కడ ఎలా ఉందండి, వర్షం పడుతుందా?
1: లేదండి, మబ్బుగా ఉంది.
0: మాకు ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుందండి.
1: అవునా?
0: సరే, కానీ ఒకవేళ మీకు వర్షం పడితే బాగా ఏ ఫుడ్ తినాలనిపిస్తుందండి?
1: నాకైతే పానీపూరి అండి.
0: నాకు కూడా పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. సరే, కానీ ఇప్పుడు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారండి?
1: నేను ఓ మై ఫ్రెండ్ సాంగ్ విందాం అనుకుంటున్నానండి.
0: ఓకే అండి, మరి ఎవరికైనా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
1: అవునండి, మా రూమ్మేట్స్కి.
0: తప్పకుండా అండి, మీ రూమ్మేట్స్కి డెడికేట్ చేసేస్తూ ఓ మై ఫ్రెండ్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నామండి. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లిజ్లాస్ మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. సాంగ్ చెప్పాం గారు తల్లి
0: త్రిమూర్తి గారు, ఎలా ఉన్నారండి?
1: ఆశీర్వాదాలు. బంగారు త్రిమూర్తి గుప్తా మాట్లాడుతున్నాను.

0: మాకు మెరుగా బాలికలు బాలనే కాబట్టి మీరు దగ్గర మీరు అన్నారు మా వచ్చి అది సాయంత్రం వారా.
1: మరి మీకు అలా మీకు అక్కడ ఎలా ఉందండి, మబ్బుగా ఉందా?
0: క్లైమేట్ మబ్బుగా ఉందండి, వాన మాత్రం రావట్లేదండి.
1: వచ్చేస్తుందిలేండి.
0: మబ్బు ప్రభావం వల్ల మీరన్నా మాట ప్రభావం వల్ల నాకు వచ్చేస్తుంది.
1: మరి ఒకవేళ సాయంత్రం వర్షం వస్తే మరి మీరేం తిందాం అనుకుంటున్నారు?
0: హలో
1: హలో ఓకే అండి.
0: ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారు జయంతి తర్వాత మనకి ఎంతకుముందు ముఖ్యమంత్రి గారు జయంతి మన
1: చెప్పండి. హలో వినపడుతుందా అండి? హలో హలో వినపడుతుందా అండి? హలో సరే లిజనర్స్, మన కాలర్ లైన్ అయితే కట్ అయిపోయినట్టుంది. సో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: సో లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు నుంచి సాదర్ భాష మేడం.
0: భాష గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం. మీరు బాగున్నారు కదా?
0: చాలా బాగున్నాయండి. నేను
1: ఇవాళ అల్లూరు సీతారామరాజు గురించి ఒక సాంగ్ కావాలి మేడం. పాడి పంటల్లో జన్మభూమి, మన జన్మభూమి.
0: సరే అండి. మరి మీకు అక్కడ వర్షం పడుతుందా అండి?
1: ఏమా,
0: మీకు అక్కడ వర్షం పడుతుందా?
1: లైట్గా కొన్నాయి కాలుతున్నాయి, వాతావరణం మారిపోయింది అంతే కానీ పెద్దగా పడలే.
0: మరి ఈ వర్షంలో మీకు ఏ ఫుడ్ తినాలనిపిస్తుంది అండి?
1: వర్షంలో హార్డ్ తినాలనిపిస్తుంది మేడం. మిక్చరు, పకోడాలు అలా తినాలనిపిస్తుంది.
0: మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: హాయ్ చెప్పాలి కదా మేడం. సర్దార్ భాయ్ గారు, పోలయ్య, నంద్యాల నుంచి రామయ్య, మొహమ్మద్ రఫీ.
2: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జననీ మన జన్మభూమి.

0: లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో అండి.
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మా పేరు నాగేశ్వరరావు, మాది ఏలూరు అండి.
1: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
2: బాగానే ఉన్నాను. మీరు బాగున్నారండి?
1: నేను చాలా బాగున్నా అండి.
2: మాకు వాన పడింది.

0: బాగా
1: మాకు కూడా బాగా పడిందండి వాన.
0: ఏంటి భీమవరంలో వాన పడద్దండి?
1: తప్పు, ఇవాళ మరి మాకు ఫుల్గా వాన పడిందండి.
0: ఏమండి చెప్పండి.
1: మరి ఇవాళ మీరు ఏం తిందామనుకుంటున్నారు? మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి వర్షం పడుతున్నప్పుడు?
0: వర్షం పడినప్పుడు అండి, వర్షం పడిన ఫుడ్ కాదు కానీ ఎప్పుడు ఐస్ క్రీమ్ తింటానండి ఎక్కువ నేను. వానకి నాకు దగ్గర సంబంధాలండి.
2: చల్లగా ఉన్నప్పుడు మీరు కూడా చల్లగా తింటారనమాట.
0: చల్లగా తినాలండి, చల్లగా ఉన్నప్పుడు చల్లగా చల్లగా మనం డెఫినెట్ గా వేడికి తినకూడదండి. చల్లదాం చల్లదనం తినాలండి, వేసవి కాలం వేడి తినాలండి.
2: ఓకేనండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: శతమానం భారతీయ మూవీ నుంచి నాలో నీ రూపులో నేను సాగుతుంది కదండి.
2: ఓకేనండి,
0: ఆ పాట వేయండి.
1: మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
0: మా పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, అలాగే ఈ పుల్లారావు గారికి, ఉమామహేశ్వరి గారికి స్పెషల్ గా మీకు. ఓకేనండి.
1: తప్పకుండా అండి. మరి మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లిజనర్స్, మరి ఇవాళ అయితే మనం మంచి మంచి సాంగ్స్ వినేసాం, మంచి మంచి కబుర్లు చెప్పేసుకున్నాం కదండి. మరి రేపు వచ్చే మస్త్ టైంపాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.
1: సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే గాయత్రి.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండీ పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫీట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే

విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం.

0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బుల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: குட் ஈவினிங் ஆல், வெல்கம் டு டாலிவுட் டாக்கீஸ். రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం జైలర్ 2. ఈ చిత్రం విడుదల కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. గురువారం ఈ సినిమా విడుదల తేదీని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. దసరా సందర్భంగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం. నన్ను చంపి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, నా వెనక ఓ పెద్ద ప్రపంచమే ఉంది జైలర్, ఇదొక పెద్ద నెట్వర్క్, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారో నీకు తెలియదు, నీ జీవితం నరకం అవుతుంది అంటూ జైలర్ ముత్తువేల్ పాండ్యన్ ను విగ్రహాల స్మగ్లర్ వర్మ హెచ్చరించే విజువల్స్ తో ఉంది గ్లిమ్స్. తొలి భాగం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ఈ సీక్వెల్ ప్రారంభమవుతుందని 55 సెకండ్ల వీడియోను చూపిస్తూ చిత్రంలోని మిగిలిన పాత్రలను ఫ్లాష్ చేసుకుంటూ ముగించారు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2023లో విడుదలై సూపర్ హిట్ అయిన జైలర్ కు ఈ చిత్రం సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలుసు. అనిరుద్ధ్ దీనికి సంగీతం అందిస్తున్నారు. వర్ధన్, కృష్ణప్రియ జంటగా ఎంజీఆర్, తుకారాం తెరకెక్కించిన చిత్రం కాగితం పడవలు. కీర్తన నరేష్, టిఆర్ ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజులు, గాయత్రమ్మ, అంజనప్ప నిర్మించారు. వర్ధన్, కృష్ణప్రియ జంటగా ఎంజీఆర్, తుకారాం తెరకెక్కించిన చిత్రం కాగితం పడవలు. కీర్తన నరేష్, టిఆర్ ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ, అంజనప్ప ఈ సినిమా నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు గురువారం ప్రకటించారు. అందమైన ప్రేమ కథతో రూపొందిన చిత్రం ఇది. బలమైన భావోద్వేగాలతో తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్
2: ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవి రూల్స్, ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను, అది విని గప్చుప్ గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
3: ఒక్కో టైగర్ కా ఒక్కో.

0: टाइगर का हुक्म। अर्थमैता राजा
1: Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD, DM, Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula, Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Ma Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapaisatam, Raiti Andistunam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital. Second floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
2: Welcome back to Tollywood Talkies. అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియా జంటక తెరకెక్కుతున్న చిత్రం వీసా. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉద్భవ్ రఘు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర్ నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూసర్స్. ఈ చిత్రంలోని చింగారి పాటను తాజాగా విడుదల చేశారు చిత్ర బృందం. విజయ్ బుల్గానిన్ స్వరకల్పనలోని ఈ పాటని సిద్ శ్రీరామ్ లిప్స్గా ఆలపించారు. అమెరికాలోని తెలుగు విద్యార్థుల జీవితాల నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ఇది. విజయాలతో జోరు మీదున్న ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా రూపొందుతున్న సినిమా డిసి. వామిక గబ్బి హీరోయిన్. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం వెండి తెరపై సందడి చేయడానికి దేవదాస్ చంద్ర సిద్ధమే అనే వాక్యతో పోస్టర్ను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. సంజన కృష్ణమూర్తి, అవినాష్ రఘుదేవన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయాలతో జోరు మీదున్న ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా రూపొందుతున్న సినిమా డిసి. వామిక గబ్బి ఇందులో హీరోయిన్. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం వెండి తెరపై సందడి చేయడానికి దేవదాస్ చంద్ర సిద్ధమే

అనే వాక్యతో పోస్టర్ ను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. సంజన కృష్ణమూర్తి, అవినాష్ రఘుదేవన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుద్ ఈ సినిమాకి స్వరాలు అందిస్తున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. ఇచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. జగపతి బాబు, లయా, హృతికా.

శ్రీనివాస్ ప్రధాన పాత్రధారులుగా నటించిన వదల ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకెళ్ల వి కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. కిషోర్ నాయుడు, చిరుమామిల్లా, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతలు. గురువారం ఈ సినిమా విడుదల తేదీని ఓ పోస్టర్ తో పాటుగా ప్రకటించింది చిత్ర బృందం. విభిన్నమైన కథతో ప్రేక్షకులకు థ్రిల్ పంచే అంశాలతో రూపొందిన చిత్రం ఇది. త్వరలోనే ట్రైలర్ ని విడుదల చేస్తామని సినీ వర్గాలు తెలిపాయి. అటువైపు జైలర్ 2 ని అక్టోబర్

వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడో కొలిక్కి వచ్చిందట. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ విడుదల తేదీపై ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే దీన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 16 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందించారు. అతి త్వరలోనే ఓ కొత్త ప్రచార చిత్రంతో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలిపాయి. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టేట్ యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అర్జే సౌమ్య.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు టీన్ మార్ విత్ మీ యో ఆర్జే శ్రీనిధి. మరి ఈ రోజు సూపర్ హిట్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే నేను వచ్చేసానని, మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్. విజయ్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ చైతన్య గారి డైరెక్షన్ లో ప్రియదర్శి, హర్ష రోహన్ అండ్ శ్రీదేవి గారు కలిసి నటించిన కోట్ మూవీలో నుంచి ప్రేమలో సాంగ్ కి పూర్ణాచార్య గారు లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి గారు ఆలపించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622344.
2: సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు ప్రీతం గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ అయన్ ముఖర్జీ గారి డైరెక్షన్ లో రణబీర్ కపూర్ అండ్ దీపికా పడుకునే గారు కలిసి నటించిన ఏ జవాని హే దివాని మూవీలో నుంచి సుబానల్లా సాంగ్ కి అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ అందించగా శ్రీరామచంద్ర అండ్ శిల్పారావు గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు ఆర్డి బుర్మన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, సంజయ్ ఖాన్ గారి డైరెక్షన్ లో సంజయ్ ఖాన్ అండ్ జరీనా గారు కలిసి నటించిన అబ్దుల్లా మూవీలో నుంచి ఆయ్ ఖుదా హర్ ఫైస్లా సాంగ్ కి ఆనంద్ బక్షి గారు లిరిక్స్ అందించగా కిషోర్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444. ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు గౌరా హరి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లో తేజ సజ్జా అండ్ అమృత అయ్యర్ గారు కలిసి నటించిన హనుమాన్ మూవీలో నుంచి పూలమ్మే పిల్ల సాంగ్ కి కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించగా గౌరా హరి గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేశాం కదండి. మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఓకే లిజనర్, సూపర్ హిట్ తమిళ సంగతి వినేశారు కదండి. మరి ఇప్పుడు సచిన్ జేకర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, రెమో డిజౌజా గారి డైరెక్షన్ లో వరుణ్ ధావన్ అండ్ శ్రద్ధా కపూర్ గారు కలిసి నటించిన ఏబిసిడి 2 మూవీలో నుంచి బేజుబాన్ ఫిర్సే సాంగ్ కి మయూర్ పూరి గారు లిరిక్స్ అందించగా విశాల్ దడ్లాని గారు ఆలపించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేక

0: సురక్షిత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ మణిరత్నం గారి డైరెక్షన్ లో అరవింద్ స్వామి అండ్ మధు గారు కలిసి నటించిన రోజా మూవీలో నుంచి చిన్ని చిన్ని ఆశా సాంగ్ కి వైరమూతి గారు రిక్స్ అందించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్,
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే వినేసారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లస్ నెట్ ఎంజాయ్.
4: మామా మామా యప్ప

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిజనర్స్, మరి ఈనాటి తీన్మార్లో మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ అయితే వినేసాం కదండి. మరి ఇలాగే రేపు కూడా ప్రసారమయ్యే తీన్మార్లో కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే శ్రీనిధి.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: భీమవరం న్యాయస్థానాల పరిధిలో ప్రజలకు, అట్లానే నర్సాపూర్ న్యాయస్థానాల పరిధి ప్రజలకి అందరికీ తెలియజేయనిదేమనగా, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వారి యొక్క ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని మండల లీగల్ సర్వీస్ అథారిటీస్ పరిధిలో అన్ని కోర్టుల యొక్క పరిధిలోనూ 5వ తారీఖు శనివారం మేఘాలోక అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. న్యాయార్థులు అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని వారికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్ని రాజీ మార్గం ద్వారా చేసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అట్లానే మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు శాంతికి, సామరస్యానికి, సౌభావ వాతావరణానికి ప్రతీకగా నిలుస్తారు. అటువంటి శాంతి సామరస్యమైనటువంటి జీవన క్రమంలో క్షణికావేశాల్లో కానీ లేదా ఎటువంటి ఉద్రేకానికి లోనటువంటి సందర్భాల్లో జరిగినటువంటి చిన్న చిన్న క్రిమినల్ కేసులు ఏదైనా ఉంటే ప్రత్యర్థులతో సౌభావ వాతావరణంలో చర్చలు జరుపుకుని దీన్ని రాజీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి మనసుతో మాట్లాడుకుని రాజీ చేసుకుంటే ఇరుపక్షాలకి మంచి జరుగుతుంది. మనందరికీ తెలుసు, కేసుల్లో న్యాయపరమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, జడ్జిమెంట్లు చెప్పినప్పుడు ఒక వ్యక్తి కానీ లేదా ఒక వర్గం గెలిస్తే మరొక పక్షం ఓడిపోవడం జరుగుతుంది. ఇట్లా ఓడిపోవడం గెలిచామన్న ఇదిని మనం ప్రజల్లోకి కానీ మనం సమాజంలోకి కానీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు బాధపడటం కానీ లేదా మరో వారి మీద కక్షను కానీ ద్వేషాన్ని కానీ పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాంటివి ఏమీ లేకుండా సౌద్భావంలో ఉండాలి అంటే, సామరస్యమైనటువంటి సామాజిక వాతావరణం ఉండాలంటే పెద్ద మనసుతో కూర్చుని మాట్లాడుకుంటే, ఇక్కడ రాజీ చేసుకుంటే గెలవడం ఓడిపోవటం ఉండదు, ఇద్దరు గెలుపుతో ముందుకెళ్తారు కాబట్టి. రాజీ కాబడే కేసులు చిన్న చిన్న తగాదాలు ఏమైనా ఉంటే క్రిమినల్ కేసుల్లో రాజీ చేసుకోవటం, అట్లానే ఆస్తిపరమైనటువంటి తగాదాల్లో డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటంలో కానీ, అన్నదమ్ముల మధ్య ఆస్తిపరమైన పంపకాల విషయాల్లో కానీ, లేదా వ్యాపార సంబంధాల్లో ఇచ్చి పుచ్చుకునేటప్పుడు జరిగినటువంటి లావాదేవీల్లో కానీ దావాలు ఏదన్నా ఉన్నప్పుడు ఇరుపక్షాలకి వాస్తవ విషయాలు అవగతం కాబట్టి కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం కానివి ఏవి ఉండవు. ఈ పరిష్కరించుకునే మార్గంలో మీకు ఎటువంటి న్యాయ సలహాలు అయినా కావాలన్నప్పుడు భీమవరం బార్ అసోసియేషన్ వారు ఎప్పుడు పెద్ద మనసుతో ముందుకు వస్తూ ఉంటారు. అట్లానే భీమవరం బార్ అసోసియేషన్లో 6 న్యాయవాదులు మధ్యవర్తిత్వంలో కూడా ట్రైనింగ్ తీసుకుని వృత్తిపరమైన నైపుణ్యంతో ఉన్నారు. వారి సేవలు కానీ, అట్లానే న్యాయాధికారుల సేవలు కానీ, మా యొక్క సిబ్బంది యొక్క సేవలను కానీ వినియోగించుకుని మీకేదన్నా న్యాయపరమైనటువంటి అంశాల్లో సలహాలు సూచనలు కావాలంటే అవి కూడా తీసుకుని 5వ తారీఖు జరగబోయేటువంటి లోక్ అదాలత్ని ఉపయోగించుకుని మీ కేసుల్ని రాజీ చేసుకోవడమే కాకుండా మన జిల్లాకి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చి మనం శాంతి కామకులం అని మరోసారి తెలియజేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను.
0: శ్రోతలందరూ విన్నారు కదండి, జూలై 5, 2025 నిర్వహించే లోక్ అదాలత్ గురించి మన పశ్చిమ గోదావరి జిల్లా

0: న్యాయమూర్తి డాక్టర్ శ్రీ బి లక్ష్మీనారాయణ గారు అందించిన విలువైన సమాచారం. కావున న్యాయార్థులు ఈ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాలని మనవి.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెనిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.